వెల్కమ్ బ్యాక్. మీరేంటున్నారు ధూమ్ ద మాకా. వచ్చేసింది మీ అను ఇవాళ అగైన్ ఫ్రమ్ 7 to 9 ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. ఎట్లున్నారు అందరూ? మీ థర్స్డే ఎట్లా నడుస్తుంది? హౌ వాజ్ యువర్ వీక్? ఇది మన షార్ట్ వీక్ బికాస్ మనకి మండే రోజు హాలిడే ఉంది. ఐ హోప్ ఎవ్రీబడి హ్యాడ్ ఎ గ్రేట్ లాంగ్ వీకెండ్. వర్షాలు కొంచెం ఎక్స్ట్రా ఉండే. వీకెండ్ వాజ్ లైక్ ఆన్ అండ్ ఆఫ్. వర్షం పడుతుంది, ఆగుతుంది, పడుతుంది, ఆగుతుంది. బట్ ఐ హోప్ యూ హ్యాడ్ ఎ నైస్ రిలాక్సింగ్ వీకెండ్. ఈ వీకెండ్ లో నేను ఒక కొత్త పాట విన్నా. సో ఆ పాట మీకు పెట్టేసి ఆ పాట విన్నాక మనం చెట్లకు పోదాం. మీరుంటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్పిలా, మీ ఆర్జే అనుతోని. లెట్స్ గో లిసన్ టు దిస్ న్యూ సాంగ్ అండ్ తర్వాత ఈ సాంగ్ ఎన్లది అన్నది తర్వాత చెప్తా. లెట్స్ గో.

వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ అను వచ్చేసిన ఇక కొన్ని మరి వావ్ ఎగిరేటట్టు ముచ్చేటు లేవు. ఎందుకంటే యూజువలీ నన్ను ఫాలో అయ్యి నా షో ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అను మరీ అంత ఎక్సైటెడ్ ఎందుకు లేదా అని మన వాళ్ళు నిన్న గేమ్ దొబ్బిచ్చిండ్రు. దాని గురించి మాట్లాడదాం, దానికి కూడా ఒక పార్ట్ ఉంది. బట్ మీరు గుర్తుపెట్టుకున్నో లేదో కానీ లాస్ట్ వీక్ వి హ్యాడ్ ఎ గ్రేట్ రెస్పాన్స్. వీ వేర్ డూయింగ్ ద సేమ్ సెగ్మెంట్ విచ్ వాజ్ క్రాస్ ఓవర్ సింగర్స్, మనకు గుర్తుందా? అండ్ నాకేం రియలైజేషన్ వచ్చింది, నేను అనుకున్న సింగర్స్ లో హాఫ్ కూడా నేను చెప్పలేదు, మనకు టైం అయిపోయింది. సో నేనేమనుకుంటున్నాను, అది ఈ వీక్ కంక్లూడ్ చేసేద్దాం. I mean, among all the Muchetlu, we have lot of Jatara Muchetlu happening today. We have what is happening around the world Muchetlu today. And Migilne Anni Roundup Majjala, we will do that part conclusion. Crossover of singers. Ippre Tune In Aduthunnavallaki oka quick roundup ichestha. Manaki, mana Indian Telugu singers e kaakunda, Telugu paatalu paadakunda, chaala mandi from different regions. లెట్ ఇట్ బి మన తమిళ సింగర్సే కానివ్వండి, లెట్ ఇట్ బి మన బాలీవుడ్ సింగర్సే కానివ్వండి, తెలుగు పాటలు సూపర్ గా పాడతారు, రైట్? సో అట్లా మనకి నేను మధ్యలో గేమ్ కూడా ఆడతా. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లే సాంగ్, ఐఎమ్ గోయింగ్ ఆస్క్ యూ టు గెస్, ఆర్ ఐ విల్ ఆస్క్ యూ టెల్ మీ హూ ఇస్ ద సింగర్, ఆర్ యునో విల్ గో విల్ సీ హూ ఇట్ ఈస్. ఇప్పుడు నెక్స్ట్ ఒక పాట పెడుతున్నాను. దిస్ ఈస్ అ వెరీ ఫేమస్ సాంగ్, బట్ ఈ సాంగ్ ఎవరు పాడిండ్రు అన్నది మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966 అండ్ కాల్ మీ అండ్ లెట్ మీ నో. ఈ పాట చాలా ఫేమస్ అయింది, బట్ అట్లనే ఈ సింగర్ కూడా చాలా ఫేమస్ అయిపోయిండు. హీ డజంట్ కన్సిడర్ యాజ్ నాన్ తెలుగు సింగర్ బికాస్ అన్ని తెలుగు పాటలు పాడిండు. బట్ మీకు తెలిస్తే ఈ సింగర్ ఎవరో చెప్పండి, అట్లనే ఆ సింగర్ ది ఇంకో పాట ఉందేమో మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఓకే, లెట్స్ గో లిసన్ టు దిస్ సాంగ్. పీకే ఫ్యాన్లు అయితే కంపల్సరీ చెప్పాలి ఇప్పుడు, నేను పవన్ కళ్యాణ్ పాట వింటూ కూడా ఇచ్చేసినా

అది సంగతి. ఈ పాట ఎవరు పాడిండ్రు? కమాన్, నాకు అసలు కరెక్ట్ ఆన్సరే రాలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. ఇంకో పాట పెట్టకంటే ముందు ఈ నెక్స్ట్ సాంగ్ కి కొంచెం లైక్ టూ టోన్ ఉందన్నమాట. వై ఈజ్ దిస్ సాంగ్ అనో ఇస్ ప్లేయింగ్ అని నెక్స్ట్ సాంగ్ గురించి చెప్తున్నా. ఈ సాంగ్ యాక్చువల్లీ ఈ వీక్ వాట్ హ్యాపన్స్ ఈజ్ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఎవరైతే ఉన్నారో, మన నందమూరి తారక రామారావు గారు, ఆయనది 103rd బర్త్ యానివర్సరీ జయంతి ఇవాళ. ఓకే, సో ఆ సందర్భంగా ఆయనది యాక్చువల్లీ నేను ఒక మంచి పాట పెడదామని అనుకున్నా ఇవాళ. కానీ మనోళ్ళు మొన్న చేసిన పెంటకి, మనోళ్ళు అంటే మళ్ళీ మీరు అనుకుంటుండొచ్చు ఎవరి గురించి మాట్లాడుతుంది అను అని, మన సన్ రైజర్స్ హైదరాబాద్, ఓ నేనైతే ఫుల్ ఏ గెలిచేస్తే బై కప్ ఈసారి మనదే అని ఎవ్రీ వీక్ మీకు వచ్చి మళ్ళీ మంచిగా సంకల్ గుద్దుకుంటూ చెప్పాను కదా, గెస్ వాట్, దబ్బింది. మనోళ్ళు లైక్ స్టార్టింగ్ అయితే సూపర్ చేసిండ్రు, కంట్రోల్ చేయలేకపోయినరు. యంగ్ కిడ్ ని వై కుడెంట్ వి స్టాప్, ఐ డోంట్ అండర్స్టాండ్. సూర్యవంశి ఎవరైతే ఉన్నాడో ఆ కిడ్ ని, ఐ మీన్ ఐ రియలీ లైక్ హిమ్ టు ప్లే ఫార్ అవర్ ఇండియన్ టీమ్, రైట్? బట్ మన హైదరాబాద్ కి ఆపోజిట్ ఆడుకుంటా మనని పిచ్చ ఉతుకుడుతుకిండు. ఒకటి ఏంటిదా, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెంచరీస్ అగేన్స్ట్ అవర్ రికార్డ్ ఉంటదేమో అన్న దాకా పోయినా, బట్ అది పాపమైన బ్యాడ్ లక్, 97 కి అవుట్ అయిపోయింది. చాలా ఫీల్ అయ్యిండు. అండ్ ఇట్స్ ఎ 15-year-old కిడ్, కెన్ యూ బిలీవ్ దట్? గేల్ సిక్సెస్ ని కూడా, క్రిస్ గేల్ సిక్సెస్ ని కూడా ఆ రికార్డ్ ని కూడా బీట్ చేసేసిండు. అండ్ హీ కుడ్ హావ్ ఆల్మోస్ట్ గాట్ ద ఫాస్టెస్ట్ 100, బట్ పాపం ఆయన బ్యాడ్ లక్, లేకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళకి రికార్డ్ వద్దనుకున్నది తెలియదు, అని అదొక్కటి మిగిలిపోయింది. అండ్ లాస్ట్ 6-7 ఓవర్స్ సూపర్ కంట్రోల్ చేసి ఇట్ వాజ్ ఎ డూవబుల్ టార్గెట్ అనిపించింది నాకు. బట్ మన ఓన్లీ ఏందో బై వరల్డ్ కప్ లో స్టార్టింగ్ లో మొన్న కాదు గెలిచినప్పుడు కాదు, బట్ ఆ ప్రెషర్ కో ఏమో తెలియదు కానీ దే కుడ్ నాట్ హోల్డ్ ద వికెట్స్. అరే మన అభిషేక్ వడంగానే అనుకున్నా, అరే లేదు లేదు ఇట్స్ ఓకే, మన హెడ్ ఉన్నాడు, క్లాస్ ఉన్నాడు, వీళ్ళందరూ ఆడతారు అనుకున్నా, గానీ ఒకరు ఒకరు ఒకరు టపా టపా టపా డబ్బా, దేర్ వాజ్ నో పార్ట్నర్షిప్ దట్ సర్వైవ్డ్, రిజల్టింగ్ వీ లాస్ ద గేమ్. ఇక పోయి ఎంతో మంది ఎన్నో అంటారు, అరే గేమ్ ని గేమ్ లెక్క తీసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ వస్తారు, అవన్నీ తర్వాత సంగతి. మనము ఐపీఎల్ చూసేదే ఎంటర్టైన్మెంట్ కోసము, అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ $1 billion బిజినెస్ అయిపోయిందని స్టార్టింగ్ లోనే చెప్పిన. అండ్ రెండు తెలుగు స్టేట్స్ కి ఉన్నదే ఒక టీమ్, ఆ ఒక టీం ఇంత దగ్గర దాకా వచ్చి ఓడిపోతే బాధ అనేది అఫ్ కోర్స్ ఉంటది. చాలా రీల్ చూసిన ప్రతి ఒక్కరు, ఏ మీరు గెలిచినప్పుడు ఇది చేసి ఓడిపోయినప్పుడు ఫీల్ కావద్దు బై, క్రికెట్ ని క్రికెట్ లెక్క చూడాలి, అరే బాయ్ ఇవన్నీ మస్తు గిన్నాము, క్రికెట్ గెలిస్తేనే మంచిగా అనిపిస్తుంది, అది మనోళ్ళు గెలిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, గెలవకపోతే ఇగో ఇట్లాంటి పాట పెట్టుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ మై ట్రిబ్యూట్ టు ఎన్టీఆర్ గారు ఆల్సో, అట్ ద సేమ్ టైం మనోళ్ళు చేసిన పనికి యాప్ట్ అనిపించింది ఈ పాట. సో ఈ పాట వినేసినది వచ్చినాక మనము మన క్రాస్ ఓవర్ సింగర్స్ గురించి మాట్లాడుకుందాం. స్లో సాంగ్ బట్ పర్ఫెక్ట్ థీమ్ సాంగ్. అనుకున్నదొక్కటి

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా. నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇంకొక పాట ప్లే చేసి వినిపించిండే. అది మనము ఫస్ట్ ఇన్న పాట వాజ్ కరెక్ట్ గేసెస్ వచ్చేసినాయి నాకు. థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ గిరి గారు, యు ఆర్ ఆల్ కరెక్ట్. ద సాంగ్ ఏ మేరా జహా పాడింది మన కేకే గారు. సో ఇంకొక సాంగ్ ప్లే చేస్తా, కేకేది కాదు, దానికి మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, అది మనము బ్రేక్ లోకి వెళ్ళి రాగానే ప్లే చేస్తా రిక్వెస్ట్ సాంగ్. బట్ ఈ నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తా, ఇది ఎవరు పాడినరో మీకు తెలిస్తే కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. లెట్స్ గో లిసన్ టు దిస్ సాంగ్ అండ్ సీ ఇఫ్ యూ కెన్ గెస్ హూ ద సింగర్ ఈస్. కీప్ ఇన్ మైండ్ క్రాస్ ఓవర్ సింగర్స్ ఏ నడుస్తుంది. సో ఇది ఎవరో తెలిసేప్పటి నాకు. బాలీవుడ్ వెరీ ఫేమస్ సింగర్.

హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసినప్పుడు చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా కూడా.
3: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Hi, I am RC Patnaik. America lo mottamodati 24/7 radio, Radio Srubiyani. Ikkada kotta frequency tho osnaru, ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck Radio Srubiyani.
5: You are listening to Radio Srubiyani 107.9 FM HD3.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్పిలా, మీ హైదరాబాద్ ఆర్జే అనుతోని. ఇవాళ మనము కొంచెము డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ లోకి వెళ్తున్నాము. అదే సెగ్మెంట్ లో యాక్చువల్లీ లాస్ట్ వీక్ ది కంక్లూజన్ సెగ్మెంట్ నడుస్తుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్రాస్ ఓవర్ సింగర్స్. సో ఇప్పుడే ట్యూనింగ్ అవుతున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్, మనము వీఆర్ టాకింగ్ అబౌట్ దోస్ గ్రేట్ సింగర్స్ హూ ఆర్ సింగింగ్ తెలుగు సాంగ్స్ విత్ సో మచ్ ఈజ్. అంటే వాళ్ళు మనకి వీళ్ళు అసలు తెలుగు సింగర్స్ కాదా అన్న డౌట్ కూడా రాకుండా పాడుతున్నారు. అట్లా ఒక సాంగ్ ఇచ్చిన నేను, కేకే గారిది కరెక్ట్ గెస్ చేసిన ఇంతకు ముందు, వాళ్ళది కూడా ఒక రిక్వెస్ట్ వచ్చేసింది, అది నేను ప్లే చేస్తా హర్ష గారు. మీకు గుడుంబ శంకర్ లోంచి సాంగ్ అడిగినారు. దానికంటే ముందు నేను నెక్స్ట్ క్లూ మీకు ఇచ్చిన, ఆ క్లూ ఏంటో ఒక్కసారి నేను, దాని తర్వాత నాకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, బట్ చెప్పకంటే ముందు ఒక్కసారి సాంగ్ ప్లే చేస్తా. ఈ సాంగ్ దేంట్లోదో మీరు నాకు చెప్తే అని నేను అడిగిన ఇంతకు ముందు.

ఈ పాట ఎవరు పాడిండ్రు అని అడిగిన నాకు ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. కళ్యాణ్ గారు కాల్ చేసి చెప్పేసిండ్రు, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అద్నాన్ సామి. అద్నాన్ సామి సాంగ్ గురించి ఎందుకు నేను ఈ స్పెసిఫిక్ పిక్ చేసిన అంటే, హీ దిస్ గాయ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్, ఐల్ టెల్ యూ దాట్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆయన వెన్ హీ కేమ్ టు సింగ్ ద సాంగ్స్, హీ వాజ్ వన్ ఆఫ్ ది చబ్బియస్ట్ క్యూటెస్ట్ గాయస్, యునో ఐ వాజ్ లైక్ ఇన్ లవ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్. నాకు ఒక టెడీబేర్ ప్యాండా లాగా అనిపిస్తుండే. బట్ ఆ వాయిస్, వెన్ హీ టేక్స్ ద వాయిస్ అవుట్, ఆ హస్కీనెస్, నోబడి అట్లాంటి వాయిస్ మన ముందు ఇన్లే. దాట్స్ హౌ ఇట్ వాజ్ ఎ ఫ్రెష్ వాయిస్, ఇట్ వాజ్ ఎ న్యూ వాయిస్. అండ్ మీరు ఎప్పుడన్నా ఇట్లా హిందీ సాంగ్స్ విన్నాను అనుకుంటే వెళ్ళి తేరా చెహరా యా కభీతో నజర్ మిలా ఇట్లాంటివి మీరు పెట్టుకొని చూడండి, యూ విల్ బి సర్ప్రైజ్డ్ హౌ బ్యూటిఫుల్ దోస్ హిందీ సాంగ్స్ ఆర్. మనకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు కదా మ్యూజిక్ లా, సో హిస్ సాంగ్స్ కైండ్ ఆఫ్ చేంజ్ ద వే ఐ యూస్ టు లిసన్ టు ద హిందీ ఆల్బమ్ సాంగ్స్ ఆ జమానాలా. అట్లాంటిదే ఒక పాట తన రిక్వెస్ట్ చేశారు కళ్యాణ్ గారు, అది లిఫ్ట్ కరాదే. ఆ పాట నాకు నిజంగా ఇట్స్ ఎ హిందీ సాంగ్ బట్ ఐ వాంట్ ప్లే ఇట్, ఎందుకంటారా అందులో మీనింగ్ కూడా సూపర్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు లిసన్ టు దట్ సాంగ్. ఆ పాట ప్లే చేస్తా, దాని తర్వాత హర్ష గారు మీ గుడుంబ శంకర్ పాట ప్లే చేస్తా. అండ్ అద్నాన్ సామి గురించి మాట్లాడుకుంటే మనము, దేర్ ఆర్ కపుల్ థింగ్స్ ఐ వాంట్ టాక్ అబౌట్. హిస్ హ్యూజ్ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్, యూనో ఐ పర్సనల్లీ వెన్ త్రూ లైక్ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ ఈస్ వెరీ హెల్దీ వే, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. బట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఓబీస్ రైట్, సో హీ హ్యాడ్ టు టేక్ సమ్ సర్జికల్ హెల్ప్. బట్ ద వే హీ మెయింటైన్డ్ ఆఫ్టర్ దాట్ దాట్ గాయ్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఇంకొక మీకు న్యూస్ చెప్పాలంటే, యూ హ్యావ్ టు సీ వెన్ అద్నాన్ Sami plays piano. One of the fastest fingers. I don't know if he holds Guinness record or not. Information in check jaise confirm jaisa. But he definitely has one of the fastest fingers on piano. When he plays piano, you have to Google it or YouTube it. One of the beautiful piano players, anpisad naku. But all said and done, his music is beautiful. So, O Madhu anna song, aina vaadindu. Atlanti inka konne already paadindu. But on Kalyan Garu request, and this is also one of my favorite song, Lift Karade. Idi aina dubbukunnappudu paada, gaani super cute untadi. Meer ippudaga eppudu chudakapothe tarvata YouTube chesko chudandi, chudani kuda super untadi. But prasthan gaithe Inesh Randri. Okay, let's go, Lift Karade. Omadu nunchi manamu, let's go to our Lift Karade.

Hello guys, welcome back. మీరు వింటున్నారు ధూమ్ ధమాకా. నేను ఫోన్ లో నాతోనెవరో ధూమ్ ధమాకా చేస్తున్నారు. అరే బై, కాల్ చేసి ఐపీఎల్ ఓడిపోతే ఏం పాట పెట్టినావు అని అడుగుతున్నాడు. అరే ఇనాలి బై, 79 షో ఇనాలి, ఇంటేనే మళ్ళా మళ్ళా ఒక మనం ఒక కాన్సెప్ట్ పట్టుకొస్తే అది చేయనికే రెండు షోలు పడుతున్నాయి. ఇనకుండా నాకు మళ్ళీ అడిగితే ఎట్లా చెప్పరి. బట్ ఎనీవే, అను ఈజ్ వెరీ నైస్. సో అను డిసప్పాయింటింగ్ న్యూస్ అయినా కూడా మళ్ళా చెప్తుంది దాట్ ద సాంగ్ ఐ ప్లేడ్ వెన్ ఐపీఎల్ లాస్ మన ఎస్ఆర్హెచ్ కోసమని అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. అంతకంటే మంచి పాట సిచ్యువేషన్ కి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, ఫోన్ చేసి మీకోసం ఇస్తా అదే పాట. నాకైతే ఆ పాట రావాలనిపించింది. బట్ ఇఫ్ యు నో కాల్ మీ 972-636-1966. అయితే ఇంకొక సాంగ్ వెళ్ళిపోదాం. మనం క్రాస్ ఓవర్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. We talked about Adnan Sami. And Adnan Sami is one of my favorite singers. Because I feel like he kind of brought a complete new voice to the industry. So even if you see that same song from July, Oh Madhu, Auka word enta like different untadu kada husky ga. That's Adnan Sami for you. Next part bile chestuna, ee paata evaru paadindro guess kottandi. నో గూగుల్ నో చాట్ జీపీటీ, సొంత తెలియవాడని కాల్ చేయండి 972-636-1966. పెడుతున్న పాట ఇం చెప్పండి.

ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ద మెయిన్ వాయిస్. ఓకే, ఈ వెంకటేష్ కి పాడిన సింగర్ ఎవరు? యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఈజీ.

ఇంతకంటే ఎక్కువ పాట ప్లే చేస్తే మీరు కాదు నేను అందరికి చెప్పాల్సి వస్తుంది ఏ పాట అని. సో ఐ వాంట్ యూ టు గెస్ హూ ద సింగర్ ఈజ్ ఫర్ దిస్ మూవీ. అగైన్ వెంకటేష్ కి బ్యాక్ గ్రౌండ్ పాడిన క్రాస్ ఓవర్ లో వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ ఆఫ్ బాలీవుడ్ ఎవరు తెలిస్తే కాల్ చేయండి 9726361966. మనకి ఇంతకు ముందు హర్ష గారు ఫోన్ చేసి కేకే గురించి మాట్లాడినప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో మీకోసం ఈ పాట అండ్ ఈ పాట వినేసి వచ్చేసేమ్రి. I do want to talk about KK, but after the song was done, let's go listen to the song and I will be right back.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని. ఇవాళ మనకి యాజ్ ఎక్స్పెక్టెడ్ ది టాపిక్ ఇస్ కనెక్టెడ్ రియలీ వెల్. నేను దీన్ని ఎట్లనన్నా లైక్ ఐ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఆర్ సంథింగ్, బికాస్ మై ఫోన్స్ హ్యావ్ బీన్ రింగింగ్ నాన్ స్టాప్ అండ్ ఐ గాట్ కరెక్ట్ ఆన్సర్స్. నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈజ్ సోను నిగమ్. సోను నిగమ్ తెలుగులో పాడిన పాట వాజ్ దట్ చింతకాయల రవి. ఆ మూవీలో వెంకటేష్ కోసం పాడిండ్రు అండ్ ఆయన పాడింది ఇంకొక సాంగ్ కూడా చాలా హిట్ అయింది. అదేం సాంగ్ అనేది నేను మీకు నెక్స్ట్ ప్లే చేస్తా. బట్ అంతకంటే ముందు ఐ వాంట్ టు షో యూ, ఐ వాంట్ ప్లే దిస్ సాంగ్ అండ్ ఐ వాంట్ యూ టు టెల్ మీ ఈ సింగర్ ఎవరు. కొంచెం ట్రిక్కీ అనుకుంటున్నా, బట్ ఇఫ్ యు ఆర్ ఎ హార్డ్ కోర్ మ్యూజిక్ లవర్, ఈమెలాగా ఇంకెవరు వాయిస్ ఉండదు కాబట్టి ఫాస్ట్ గా చెప్పేస్తారు. చెప్తే మాత్రం ఐ విల్ బి వెరీ ఇంప్రెస్డ్, బికాస్ అగైన్ ఈమె కూడా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్, బట్ ఆమె టోనే వేరే డిఫరెంట్ బా. సో ప్లే అయితే చేస్తా, టెల్ మీ హూ దిస్ సింగర్ ఈజ్. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.
1: Welcome to the Youth Panorama. And welcome to all of us here on stage. Welcome to Kichirali.
0: ఇప్పుడు నేను కిచ్చురాలని చెప్పిన కదా అని చెప్పి ఇచ్చేయకండి మీరు.

0: ప్రవేశం క్రమం ప్రవహించాలంటే
1: కాల్ ఆల్రెడీ వచ్చేసింది, ఆన్ ఎయిర్ తీసుకుందాం. అండ్ లెట్ అస్ సీ ఇఫ్ దే క్యాన్ గెస్ హూ ద సింగర్ ఈస్. హలో
2: హలో
1: హలో అండి, యు ఆర్ ఆన్ ఎయిర్. అరే మీరు ఆన్ ఎయిర్ లో ఇంత ఫాస్ట్ గా చెప్పేస్తే ఎట్లా అండి? కొంచెం ట్రై చేస్తారేమో, కొంచెం డిఫికల్ట్ గా అనుకున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
3: హాయ్ అండి. అను గారు
1: చెప్పండి. కళ్యాణ్ గారు తీసుకుంటారా?
3: హర్ష, హర్ష అండి.
1: ఓ హర్ష గారు చెప్పండి, చెప్పండి. సారీ సారీ, చెప్పండి. ఉషా ఉత్తప్ కరెక్ట్ అండి. ఏంటి, నేను ఎంత కొంచెం టఫ్ సాంగ్ ఇచ్చారనుకున్నాను, అంత ఫాస్ట్ గేస్ కూడా ఇస్తున్నారు అందరూ.
3: యూనిక్ వాయిస్ అండి.
1: ట్రూ ట్రూ ట్రూ. ఉషా ఉత్తప్ ఇంకో తెలుగు పాట తెలుసా?
3: సిమిలర్ గా వాయిస్ ఉండేది మాల్గడి శివ గారి.
1: మాల్గడి శివ, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. బట్ ఈమెది వెరీ లైక్, ఐ ఫీల్ లైక్ మాల్గడి శివ ట్రైస్ టు డూ అ లిటిల్ బిట్ లైక్ ఉషా ఉత్తప్ అనిపిస్తుంది నాకు. బట్ యూఆర్ రైట్,
3: ట్రెడిషనల్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి.
1: ఎస్ ఎస్, ద వే షీ డ్రెస్సెస్ అప్, ద వే షీ పుల్స్ ఆఫ్ ట్రెడిషనల్ సాంగ్ ఈవెన్ విత్ దట్ హస్కీ వాయిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మీకు ఏమైనా ఫేవరెట్ సాంగ్ ఏమైనా రిక్వెస్ట్ ఉందా?
3: మీదేదో ఒక ఫార్మాట్ లో ప్లే చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు.
1: ఓ గుడ్ అండి, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. బాయ్ అండి. మనకి కాల్స్ మోగ్తూనే ఉన్నాయి. మీరు ఈ పాట వినేసరండి. ఈ పాట మనకి సోను నిగమ్ది, అండ్ దెన్ ఐ విల్ గో అండ్ గెట్ యూ అనదర్ క్వశ్చన్. ఓకే,

0: మనకి ఆల్మోస్ట్ కమర్షియల్ కి వెళ్ళిపోయే టైం అయింది కాబట్టి ఐ హావ్ టు కట్ దిస్ సాంగ్ షార్ట్. బట్ ఈ పాట ఎందుకు వేసిన అంటే మనం ఇంతకు ముందు అడిగిన కదా క్వశ్చన్, అండ్ ఐ డిడ్ ఈవెన్ నో దట్ దిస్ సాంగ్ వాజ్ యాక్చువల్లీ సంగ్ బై నన్ అదర్ దాన్ సోను నిగమ్ జీ. సో థ్యాంక్ యూ గిరి గారు, ఐ డి నాట్ నో దట్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ గాట్ టు హియర్ వన్ మోర్ సోను నిగమ్ సాంగ్. నెక్స్ట్ సాంగ్ కి మనకి టైం లేదు కాబట్టి కమర్షియల్ అయిపోగానే వస్తా, వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ అడుగుతా. దిస్ ఈస్ ప్రాబబ్లీ ఈజీ గెస్ బట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ సీ ఇఫ్ యూ కెన్ గెస్ ఇట్, బట్ దాట్ ఆల్ దాట్ విల్ హ్యాపెన్ రైట్ ఆఫ్టర్ అవర్ బ్రేక్. కీప్ లిస్నింగ్ టు ధూమ్ ధమాకా విత్ మీ అనుతోని.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్, ఆర్ కాల్ 469-269-6476.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అనుని. ఇవాళ ఫస్ట్ వన్ అవర్ వాజ్ సో ఫాస్ట్ అండ్ అస్ యూజువల్ ఐ లవ్ కనెక్టింగ్ విత్ ఎవ్రీబడి. నాకు కాల్స్ నాన్ స్టాప్ వచ్చేస్తున్నాయి. ఒక మాస్టర్ కాల్ చేసి నువ్వు ఏం పాట పెట్టినావు అని అడిగితే నేను అన్నా, అరే నువ్వు వినాలి భయ్, నువ్వు వింటే నువ్వు నాకు చెప్పాలి ఏం పాట పెట్టినా, నేను మళ్ళీ చెప్తే ఏం బాగుంటుంది అంటే, అరే జిమ్ చేస్తున్నాం భయ్, జిమ్ లా మా ట్రైనర్ తో బిజీ ఉన్నావు అంట. అరే మేము కూడా చేస్తాం భయ్, ట్రైనర్ తో నీ కాకపోయినా మాది మేము చేస్తాము. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, ట్రైనర్ కి కూడా ఇయర్ ఫోన్స్ పెట్టాలి, రేడియో సర్బీ పెట్టాలి, నా ముచ్చట వినిపించాలి, పాటలు వినిపించాలి, అంతకంటే ఏం ఎక్కువ హై ఉంటుంది చెప్పు, వర్కౌట్స్ కి గో డూ యువర్ యాబ్స్, హూ సెడ్ గో డూ యువర్ పుల్అప్స్, నేను కూడా చేస్తా. I also do all my workout with my headphones on, listening to my radio Surabhi. Vareva manchuna bhai. Anyway, that was actually a real conversation. Adi atla adi iskovalsindi nenu asalu on air, but maybe next time. బట్ ఇప్పుడు మనము లాస్ట్ వన్ అవర్ అంటే మన సెకండ్ సెగ్మెంట్ లోకి వచ్చేసినాం. నేను నెక్స్ట్ సాంగ్, ఇవాళ మనము వీఆర్ ట్రైంగ్ టు ర్యాప్ అప్. I may not do justice. We have so many singers that do this crossover coming from Bollywood or anywhere to our Telugu songs. Maybe I should do another segment where mana Telugu singers ellipoyi ekkadekkano different paatalu konjam kashtam untadi, but why not? I mean, everybody is having fun and they know all of it. Naku okka rendu the wrong answers tappa all my answers are really really correct answers, and naaku dilani vishayalu kuda elustunnayi, so it's a good thing. ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోదాం. దాని తర్వాత మీకు నేను వీక్లీ ముచ్చట్లు ఆర్ వీక్లీ న్యూస్ చెప్తా. దానికంటే ముందు లిజన్ టు దిస్ సాంగ్. ఈ సింగర్ గురించి యాక్చువల్లీ కొంచెం డిస్కస్ చేయాలి, బట్ ఈ పాట ఎవరు పాడినరో తెలిస్తే కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966. లెట్ మీ ప్లే ద రైట్ సాంగ్. ఈ పాట ఎవరు పాడినరు మీకు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

ఎందుకంటే గ్రేటర్ బై ఆమె వాయిస్ నే చెప్పేయచ్చు లిటరలీ ఆమె ఎవరు సింగర్ అని చెప్పి. ఈ పాట మీకు తెలుసు, మీరు కాల్ చేయండి 9726361966. అంత లోపల లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఈ సింగర్ గురించి మాట్లాడేసాం, బట్ నేను లాస్ట్ టైం ప్లే చేయడం మర్చిపోయినా. కాబట్టి ఈ పాట, బికాస్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ శ్రేయా ఘోషల్, నేనే చెప్పేస్తున్నా, ఇఫ్ యూ స్పీక్ అబౌట్ శ్రేయా ఘోషల్ అండ్ ఈ పాట వేయకపోతే ఎట్లా అది. అండ్ దిస్ సాంగ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఇన్ ద మూవీ, బట్ మన తమన్ మేడ్ హర్ సింగ్ విచ్ ఐ లవ్ ఇట్. సో ఈ పాట వినాల్సిందే. నేను అడిగిన క్వశ్చన్ మాత్రం డిఫరెంట్ సింగర్, తెలిస్తే కాల్ చేయండి, బట్ అంత లోపల ఈ మంచి పాట వినేసి ఉంటుంది.

అసలు ఏమన్నా బ్యూటిఫుల్ గా పాడిందా? సో దాట్ యాక్చువల్లీ వాజ్ శ్రేయా ఘోషాల్, విచ్ డిడ్ నాట్ మేక్ ఇట్ టు ద మూవీ, బట్ అది మనము సిద్ శ్రీరామ్ వాయిస్ లోనే విన్నాం కదా సినిమాలా, సో మనకు ఆ వెర్షన్ గుర్తుంటది. బట్ శ్రేయా ఘోషాల్ గురించి లాస్ట్ టైం అంతసేపు మాట్లాడుకున్నాం, అన్ని గ్రేట్ గ్రేట్ సాంగ్స్ పాడింది, బట్ నాకెందుకో ఈ రెండిషన్ ఐ లవ్డ్ ఇట్. ఐ విష్ ఇట్ వాజ్ ఇన్ ద మూవీ, బట్ యు నో ఇట్ సీన్ యు నో డిమాండ్ నైకియా సెట్ సో, బట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాయిస్ రైట్, అది లైవ్ మ్యూజిక్ లా ఆమె పాడింది పాట. ఇఫ్ యూ వాంట్ లిసన్ జస్ట్ గో టు సామాజ వర్గం ఫీమేల్ కవర్ బై శ్రేయా ఘోషాల్ అండ్ దట్ సాంగ్ పాప్స్ అప్. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఈ పాట ప్లే చేయాల్సిందే అని. సో ఇంతకు ముందు నేను అడిగిన క్లూ నాకు రాంగ్ ఆన్సర్ వచ్చింది, సో నేను ఇప్పుడే ఆన్సర్ చెప్పను, బట్ ఇంకొకసారి ప్లే చేస్తా.

సింగర్ ఎవరు? మీకు తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇంకొక చిన్న క్లూ ఇస్తా, ఈమె వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ ఉండే ఇన్ అవర్ హిందీ ఇండస్ట్రీ, బట్ షీ డజన్ సింగ్ ఎనీ మోర్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ సాడ్. ఐల్ టెల్ యూ ద స్టోరీ అబౌట్ వై షీ డజన్ సింగ్ నౌ. ఇట్ ఈస్ రియలీ హార్ట్ బ్రేకింగ్, బట్ షీ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ బాలీవుడ్ బిఫోర్ వీ హ్యాడ్ ద శ్రేయా ఘోషల్ మ్యాజిక్ హ్యాపెన్. ఓకే, ఇంతకంటే ఎక్కువ క్లో ఇయ్యబాయ్, గూగుల్ చేయకండి, ఇవన్నీ చేయకండి, గెస్ కొట్టండి, కాల్ చేయండి, లెట్ మీ నో. మీరేంటున్నారు ధూమ్ ధమాకా విత్ మీ మాస్పిలా, మీ ఆర్జే అనుతోని. సో ఈ వారం మనం ఏం ముచ్చట్లు పెట్టుకుంటున్నామా అంటే, నేను చెప్పిన కదా వీక్ నాకు ఎంత ఎక్సైటింగ్ గా స్టార్ట్ అయింది, లాంగ్ వీకెండ్ అయింది, రిలాక్సింగ్ ఉండే, మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు, సో నాన్ స్టాప్ వీకెండ్ కుకింగ్ ఉండే, ఇక మా ఆయన సైడ్ చుట్టాలు వచ్చిన పోయి చుట్టాలు వస్తే ఏముంటది, మనము బయట తీసుకోదాము, డాలస్ అంటే ఇది అది ఉంటుంది కదా, బట్ ఈ వచ్చిన చుట్టాలు కొంచెం ట్రెడిషనల్ అనమాట. సో వాళ్ళకి మా ఆయనకి ఎట్లా ఉంటుంది అంటే, ఏ అన్ను నువ్వు బిర్యానీ ఉండి పెట్టి, అరే అరే నువ్వు మటన్ చికెన్ చేయబే, అరే లాల్ చికెన్ చెయ్యి, అండ్ మంచిగా సాంబార్ పెట్టు, మన తెలంగాణ స్టైల్స్ పప్చారు పెట్టు, అండ్ మంచిగా దోశలు పోసి అంటే. సో ఇక లాట్ ఆఫ్ కుకింగ్ చేసాము, అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ సిట్టింగ్ టుగెదర్ అస్ ఫ్యామిలీ అండ్ ఈటింగ్. సో ఎక్కువ దూరం తిరగలే, అండ్ వర్షం పడుతుండే భయ, వర్షంలో నాకు బయట పోదు కాదు, బట్ ఐ థింక్ ఐ ఎండెడ్ అప్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద కిచెన్. మీ లాంగ్ వీకెండ్ ఎట్లుండే అది కూడా ముచ్చట చెప్పారు నాకు. ఐ లైక్ టు నో, డిడ్ యూ గో సమ్ ప్లేస్, డిడ్ యూ డూ సంథింగ్ ఫన్ అదర్ దాన్ వాట్ ఐ డిడ్? నేను గుడికి కూడా పోయినా, విచ్ ఈస్ సంథింగ్ ఐ డూ, బట్ నాట్ యాజ్ ఆఫెన్ దట్ ఐ షుడ్. బట్ వాళ్ళకి ఇక మనం ఈ దాకా వచ్చినాం కదా, సో టెంపుల్ చూపించాల, మన హనుమాన్ టెంపుల్ చూసి వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అయిపోయినారు, దట్ బాయ్ ఇంత పెద్ద టెంపుల్ అని. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ పీస్ఫుల్ బికాస్ మండే రోజు కొంచెం క్రౌడ్ తక్కువ ఉండే. సో నా లాంగ్ వీకెండ్ అయితే అట్లా ఫాస్ట్ గా అయిపోయింది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ వీకెండ్ సో ఐ కెన్ రిలాక్స్, దాట్ ఈస్ ద గోల్. బట్ మీ లాంగ్ వీకెండ్ ఏం చేసిండ్రు? I want to know, because again manamu ఏమేమి కొత్త కొత్త వెరైటీలు ఉన్నాయి, డాలస్ లో ఏం నడుస్తుంది అన్నది తెలియాలి అంటే మీరే నాకు ఫోన్ చేసి చెప్పాలి. చెప్తే నాకు దాన్ని బట్టి కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఇక మన ఐపీఎల్ గురించి అంటారా, ఐపీఎల్ ముచ్చట్లో ఆల్రెడీ చెప్పేసాం దట్ వీ లాస్ట్, ఐ మీన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈస్ అవుట్. సో అన్ఫార్చునేట్ గా మన వాళ్ళది అక్కడనే ఎండ్ అయిపోయింది, బట్ దట్ డజన్ మీన్ దట్ ద ఐపీఎల్ అయిపోయిందని కాదు, మనకు ఐపీఎల్ అయిపోయింది ఫర్ తెలుగు టీమ్ కి. బట్ గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ ప్లేయింగ్ టుమారో, అది వాళ్ళ సెకండ్ క్వాలిఫైర్. మనకు ఆల్రెడీ ఆర్సీబీ, ఆల్ ద ఆర్సీబీ ఫ్యాన్స్ సంఘ దగ్గరికి అయిపోయింది వచ్చేసి అర్థమైపోయింది. బట్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ టు సీ హూ ఇస్ గోయింగ్ టు కమ్. సో రేపు గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ వీళ్ళిద్దరు మనకి ఇది చేస్తున్నారు, దే ఆర్ గోయింగ్ టు క్లాష్ ఈచ్ అదర్, అండ్ లెట్ అస్ సీ మన సూర్యవంశి గెలుస్తాడా, లేకపోతే మన గుజరాత్ టైటన్స్ హూ ఆర్ లీడింగ్ ద బోర్డ్ వాళ్ళు గెలుస్తారా, చూడాలి. అండ్ మనకి విన్నర్ ఎవరైతే ఉంటారో ఆ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి సండే అవుతుంది. సో ఇక సండే రోజుకి మ్యాచ్ అయిపోతాయి, ఐపీఎల్ హవా అదిపోతుంది. బట్ లెట్ అస్ హోప్ అట్లీస్ట్ మనం లేనందుకు కొంచెం దగ్గర ఉండి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లైక్ ఎ గ్రేట్ హ్యూజ్ సిక్సెస్ అండ్ చేజింగ్ గేమ్. సో అట్లీస్ట్ అదన్నా ఎంజాయ్ చేద్దాం. అంత లోపల ఇగో ఇదో కొత్త పాట వచ్చేసింది, మా ఇంటి బంగారం, ఐఎమ్ వెయిటింగ్ టు సీ దిస్ మూవీ. అందులోంచి ఒక మంచి పాట వినిద్దాం. I'm still waiting to get an answer for that singer. Lekapothe nene cheptha andu lopali manchi party ni shandi. Okay.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మకా. నేను మీ ఆర్జియాను. ఇవాళ మన క్రాస్ ఓవర్ సెగ్మెంట్ ని కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ లాస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాం. బట్ నేను మీకు ఈ సాంగ్ వాజ్ మీ ఇప్పుడున్న సాంగ్ తస్తదియా ఇస్ బై మా ఫ్రమ్ మా ఇంటి బంగారం. ఇది మన మూవీ ఇంకా రిలీజ్ కాలే. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు, ఎస్పెషల్లీ ఎందుకంటే ఇలా సమాంతా హ్యాస్ డన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ స్టార్టింగ్. మీరు ట్రైలర్ చూసి ఉంటే అర్థమవుతుంది, చాలా సింపుల్ గా నవ్వుకుంటా వచ్చిన ఆమె సడన్ గా షీ స్టార్ట్స్ ఇన్ టు దిస్ యాక్షన్ లైక్ యు నో. సో దేర్ ఈస్ డెఫినెట్లీ అ స్టోరీ బిహైండ్. మేబీ షీఈ్ అ స్పై, మేబీ షీఈ్ అ యునో I don't know. She seems like, you know, she can handle violence and you know, fighting. So that's always fun to watch, something different. But ando inkoka element naaku em looking forward ante Srimukhi. Aame chinna kodalu character isthundi. So nenu kuda chinna kodalu cheptada, you know, maa inti bangaram chinna kodalu ani cheppatla cheptunte manchi anipisthadi. But I think it's going to be a fun at the same time very interesting twist. So chudam మా ఇంటి బంగారం మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. మన పెద్ద మూవీ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది జూన్ 3rd కి. ఐ వాంట్ గో వాచ్ దట్ మూవీ. ఆల్రెడీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ బుక్ చేసేసుకున్నా, మీరు కూడా వేసుకున్నారు అనుకుంటున్నా. క్రికెట్ ఉంది, కుస్తీ ఉంది, అమ్మాయిలకి రామ్ చరణ్ బాడీ ఉంది, ఇంకేం కావాలి చెప్పారు మీకు? వాట్ ఎల్స్ డూ యూ నీడ్? అలా ఇంకా అబ్బాయిలకి ఏం తక్కువ లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ సాంగ్ ప్లే చేసి చూసిన హెల్లెల్లో తస్తదియా, ఆ పాట దట్ ఈస్ ఫ్రమ్ ద న్యూ రిలీజ్, ద న్యూ సింగిల్ మన పెద్దలోంచి రిలీజ్ అయింది. ఐ విల్ బి ఆనెస్ట్, నాకు ఎందుకో అన్న శృతి హాసన్ అంత ఖాస్ అనిపించలేదు, అంటే అవసరం లేదనిపించింది. ఇప్పుడు

కుమ్మేసిండు. యూ కెన్ సీ జానీ మాస్టర్ స్టెప్స్ కనిపించేస్తుంటాయి. బట్ ఐ మీన్ సాంగ్ అయితే కొంచెం క్యాచీ ఉంది, అది ఎంత క్యాచీ ఉండి మన ఊ అంటావా మామ దాకా పోతుంది తెలియదు. బట్ సీమ్డ్ ఇంట్రెస్టింగ్. Their dances, like I said, are good. That was a new song of this week, including Tassadiya. But that song kellakante mundu nen mimmalni adina, naaku again correct answer raledu, but okka sari inpichi nen cheptam meeku song evaru vadindi.

So that was the song. Meeru guess kodtaru anukunnaru voice ineshi ame chaala takku vaadindi paatalu but ఆమె ఏ పాట వాడింది అన్నది మీరు వాయిస్ గెస్ కొట్టేస్తారు అనుకున్నాను బట్ ఇట్ డిడ్ హ్యాపెన్. నేనే చెప్పేసా, ద సింగర్ ఈజ్ నన్ అదర్ దాన్ అల్కా యాగ్నిక్ గారు. అల్కా యాగ్నిక్ మన హిందీ బాలీవుడ్ బిఫోర్ వీ హ్యాడ్ శ్రేయా ఘోషాల్, బిఫోర్ వీ హ్యాడ్ సునిధి చౌహాన్, షీ వాజ్ ద మోస్ట్ స్వీటెస్ట్ సింగర్ అని నేనంట. ఆమె యూజువలీ మన కుమార్ షాను, ఉదిత్ నారాయణ్, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో చాలా పాటలు పాడింది. ఆమె ఫేవరెట్ నా దగ్గర వన్ ఆఫ్ ద మీన్స్ ఎక్ దూ తీన్ తాల్సే తాల్మే, ఇవన్నీ ఆమె హిందీ సాంగ్స్. But Amivi, I felt really bad because 2 years ago, sometime around in June or, you know, sometime in 2024, she was diagnosed with a rare sensory condition. It is called as a sensorineural hearing loss. Aduk viral attack anta. And she suddenly experienced ability to hear. Ama flight digindi and she can't hear. She has hearing loss. సో డాక్టర్స్ ట్రై చేసిండ్రు బట్ దే సెడ్ దట్ ఏదో డామేజ్ అయింది లోపల ఇన్నర్ ఇయర్ కి. అప్పటి నుంచి బికాస్ ఆమె పాట పాడగలుగుతుంది, వర్ వాయిస్ ఈస్ ఫైన్ బట్ ఇఫ్ యూ కెనాట్ లిసన్, షీ కెనాట్ హియర్ ద మ్యూజిక్, ఆమె ఎట్లా పాడగలుగుతుంది? అండ్ యూనో ఇట్ ఈస్ సో సాడ్ అనిపించింది నాకు బికాస్ షీ స్టాప్డ్ సింగింగ్, ఐ మీన్ షీ కాంట్ సింగ్ ఎనీ మోర్, రైట్? ఆమె ఇంకొకటి ఏం చెప్పింది విచ్ ఐ రియలీ వాంటెడ్ ఫర్ ద లిసనర్స్ టు నో ఈస్ దట్ ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు లౌడ్ మ్యూజిక్, హెవీ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ యూసేజ్ చాలా కేర్ఫుల్ గా వాడండి. షీ డజన్ నో, ఐ మీన్ దిస్ ఇస్ నాట్ అ ప్రాపర్ డయాగ్నోసిస్, బట్ షీ డజన్ నో వాట్ కాస్డ్ ఇట్. బట్ యాజ్ అ సింగర్ షీ ఈస్ సపోజ్ టు బి హ్యావింగ్ హెడ్ ఫోన్స్ ఆల్ ద టైమ్, ఇయర్ బడ్స్, ఎస్పెషల్లీ లోపల ఇయర్ బడ్స్ పెట్టుకుంటాము, ఇప్పుడు మనం ఇయర్ పాడ్స్ పెట్టుకుంటాము. అండ్ కొంతమంది ఇంక్లూడింగ్ నేను యూనో నేను ఆయన కూడా చెప్తుంటా, కొంతమంది అయితే ఫోన్ ఇయర్స్ లో పెట్టుకుని అట్లనే పండుకుంటారు కూడా రాత్రి. డోంట్ డూ దాట్. You know, me neural nerves, especially sensory nerves in your ears are very, very tender.

0: నన్ను.
1: అయ్యో అంతకంటే ఎక్కువ పాట పెట్టేస్తే మొత్తం చెప్పేశారు ఇక మీరు. అందుకని మీకు తెలిస్తే ఈ మేల్ సింగర్ ఎవరో మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అండ్ అగైన్ ఆయన వాడని తెలుగు హిందీ పాటలు లేవు, సో ఆ వాయిస్ ఇస్ వెరీ యూనిక్. అగైన్ లైక్ ఐ సెడ్, ఐ థింక్ యూ విల్ నో. ఐ హోప్ ఐ విల్ గెట్ రైట్ ఆన్సర్స్. అందుకంటే ముందు ఇక మన బాస్ గురించి మాట్లాడలేదు, బాస్ గురించి పాట కూడా పెట్టలేదు, పెట్టకపోతే ఎట్లా? ఐఎమ్ గోయింగ్ టు ప్లే దిస్ సాంగ్, బట్ అగైన్ కీప్ ఇన్ మైండ్ ఇది ఇట్ ఆల్సో స్టిల్ గోస్ విత్ ద థీమ్. సో ఇక డిలే ఎందుకు, 2 మినిట్స్ ఏ ఉంది బిఫోర్ వి గెట్ ఇన్ టు ద కమర్షియల్. ఈ పాట ఇనేష్ రండ్రి, దిస్ ఇస్ ఆల్సో బై నన్ అదర్ దాన్ బాబా సెహగల్ ఫ్రమ్ బాలీవుడ్.

0: What is this pass?
1: Let's try the Ura Mas.
2: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Oh, hello, dinner plans ending. Group lo RM support chesalaru.
5: What a day, I'm completely exhausted. Dinner plans enti?
6: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question, dinner plans enti? Answer matram chala simple, Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit MadeiraAndMasala.com.
7: హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అను. ఎవ్రీ థర్స్డే ఉంటా 7 to 9 PM. ఇవాళ మన షోలో ఒక థీమ్ కంక్లూజన్ కి వచ్చింది, విచ్ ఈస్ ద క్రాస్ ఓవర్ సింగింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ అంటున్నాడు ఏం చూడు, అదర్ కంట్రీస్ అనొచ్చు, సిడ్ శ్రీరామ్ ఈయనే ఉంటుంది కదా. సో బట్ తెలుగులో టాప్ సాంగ్స్ అనమాట. సో నాకు ఇంతకు ముందు కాలర్ వచ్చేసిండ్రు, నేను ఈ పాట ఒకసారి మళ్ళీ ప్లే చేస్తా, ఈ పాట ఏ మూవీలోది అని అడిగిన, ఐ మీన్ ఏ సింగర్ అని అడిగిన, ఒకసారి వినేసేయండి తర్వాత చెప్తా. నాకు ఆన్సర్ వచ్చేసింది, నేనైతే డాన్స్ అయిపోతే అవుతుంది, మీరేం చేస్తారో నాకు తెలియదు.

0: చెబుతున్నదే.
1: ఈ పాట పాడింది నన్ అదర్ దాన్ మికా సింగ్. కంగ్రాచులేషన్ సందీప్ గారు, మీరు కరెక్ట్ గెస్ చేసిండ్రు. అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఏం లేవు ఇయనికి, బట్ లైక్ ఐ సెడ్ ఐ విల్ ప్లే యువర్ సాంగ్. బట్ ఆయన కరెక్ట్ గెస్ చేసిండ్రు. అండ్ మికా సింగ్ ది ఇంకొక సాంగ్ ఏది అనే వరకు నేను కూడా ఆలోచిస్తున్నాను. ఉన్నాయి చాలా, మన రవితేజకి చాలా మటుకు ఆయన వాడిండు పాటలు, బట్ ఆయన రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఈజ్ బై హిస్ ఓన్ బ్రదర్. మీకు తెలుసా దలేర్ మెహందీ అండ్ మికా సింగ్ ఆర్ ఓన్ బ్రదర్స్ అని, తెలియకపోతే తెలుసుకోర్రి, అందుకే మన షో ఇమ్మంటా నేను. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దలేర్ మెహందీ వచ్చేసి పెద్దన్న, మిక్కా ఇస్ చిన్న తమ్ముడు అనమాట వాళ్ళకి. సో ఇక తమ్ముడు పాట దొరకకపోతే ఏమైంది అన్న పాట పెట్టేసి అని అడిగిండు. సో ఈ పాట మన దలేర్ మెహందీ పాడిండు. దలేర్ మెహందీ గురించి మనం లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కాబట్టి నేను ఇవాళ దలేర్ మెహందీది సపరేట్ గా అడగలేదు. బట్ వీ హ్యావ్ టు అగైన్ యునో ప్లే దిస్ సాంగ్. ఈ పాట కూడా బానే ఉంటది, కొంచెం మన జోష్ ఉన్న పాటనే కాబట్టి ఐ విల్ ప్లే నెక్స్ట్. బట్ నేను ఇప్పుడు ఇంతకు ముందు ఈ మన రవితేజ పాట వింటినప్పుడు నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఈ స్టోరీలో కూడా ఒక చిన్న క్వశ్చన్ ఉంది. సో నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. నంబర్ ఏమో 972-636-1966. అండ్ ద స్టోరీ గోస్ లైక్ దిస్. ఒక చెట్టు మీద చాలా పిట్టలున్నాయి, ఓకే, అన్ని పిట్టలున్నాయి. అండ్ ఒక మన వేటగాడు వచ్చిండు, హంటర్ వచ్చిండు, అండ్ గన్తో షూట్ చేసిండు. షూట్ చేస్తే ఒక పిట్ట గోలు తగిలింది, బై కింద పడిపోయి చచ్చిపోయింది. ఓకే, సాడ్ స్టోరీ కాదు బట్ మంచి మంచి మీనింగ్ ఉంది స్టోరీ. అయితే ఆ సౌండ్ కి అన్ని పిట్టలు చెట్టు మీదకి వెళ్ళి ఎగిరిపోయినాయి. ఓకే, ఒక్క పిట్ట ఆడనే కూస్తుంది, ఎగిరలే, చచ్చిపోలే. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ మీరు ఫోన్ చేసే చచ్చిపోయిందేమో, గన్ దాకిందేమో, సౌండ్ అయిందేమో, కాదు, దానికి గన్ దాకలేదు, అది వేరే పెట్టెలతోనే ఎగిరిపోలేదు, ఆడనే చెట్టు మీద కూసుంది. ఎందుకు కూసుంది మీకు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. లెట్స్ గో లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ బై నన్ అదర్ దెన్ దలేర్ మెహందీ, అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు? ధూమ్ ధమాకా, ధూమ్ ధమాకా చేస్తున్నారా? మరి నేనైతే ఫుల్ చేస్తున్నా. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ రాలేదు. నేను మంచి క్వశ్చన్ అడిగాను. ఇప్పుడే ట్యూరిన్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి క్విక్ క్వశ్చన్ చెప్తా. నేను ఒక స్టోరీ చెప్పినా, ఆ స్టోరీ కూడా ఇప్పుడు ఒక పాట చూస్తుంటేనే గుర్తొచ్చింది. ఇది మా ఆయన మా పిల్లలకి రోజు చెప్తాడు ఆల్మోస్ట్. అండ్ కాంటెక్స్ట్ మీరు కూడా, ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్ యూ విల్ ప్రాబబ్లీ వెరీ. అండ్ ఇంతకు ముందు సందీప్ గారు కాల్ చేసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పిండ్రు, ఆయన కూడా కనెక్ట్ అయినరు ఆ టైటిల్ కి. బట్ నేనేం క్వశ్చన్ అడిగినా అంటే, ఒక చెట్టు మీద చాలా పిట్టలున్నాయి, ఓకే. అయితే ఒక హంటర్ వచ్చి ఒక గన్తో షూట్ చేసే వర్కలో ఒక పిట్ట చచ్చిపోయి కింద పడింది. కాకి అనుకుందాం ఫర్ సమ్ రీజన్ కింద పడిపోయింది, మిగిలిన పిట్టలు అన్ని ఎగిరిపోయినాయి భయంతో. ఒక పిట్ట మాత్రం అక్కడే కూసింది. ఎందుకు కూసింది అని అడిగినా నాకు ఆన్సర్ వచ్చింది, ఆ పిట్టకి చెవులు పనిచేస్తలేవని. కాదు, ఆ పిట్ట వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ చచ్చిపోయింది కాబట్టి బాధ అయితే కింద ఉండాలి కదా చచ్చిపోయిన దగ్గర. కాదు, ఇంతకీ ఆన్సర్ ఏనా? నేను ఇంకా ఎక్కువ టైం ఇయ్యా, బికాస్ నాకు కూడా టైం అయిపోవచ్చింది. ద ఆన్సర్ ఈస్, ఆ పిట్టకి చాలా బలుపు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే బల్బులో పాట పెట్టాం కదా, నాకు ఆ స్టోరీ అట్లా కనెక్ట్ అయింది. ఇది ఇప్పుడు నేను ఎందుకు చెప్పినానంటే, నా చిన్న కొడుకు వాడు ఏ పని చెప్పినా ఫస్ట్ టైం చెయ్యడు. అప్పుడు మా ఆయన స్టోరీ మళ్ళీ చెప్తాడు, ఎన్నిసార్లు చెప్పినా కొత్తనే. సో ఆ చెప్పినప్పుడు ఎందుకు అంటే, వాడికి ఆ క్వశ్చన్ అర్థమైపోయి చెప్పాలనా వద్దా అని ముఖం మార్చుకొని, ఈజ్ ఓన్లీ 6, బట్ వీఆర్ లైకింగ్ లైక్ యునో, బట్ స్టాప్ ఇట్ నో నో యునో, మన వాళ్ళు అంటారు కదా అట్లా. బట్ అది ట్రూ స్టోరీ. మన పిల్లలకి రోజు మనం చూసేదే బల్బు పెట్టాలి మన వాళ్ళు, రైట్? సో మనం అట్లా లేకుండే, మన పేరెంట్స్ మనకి ఫుల్ అసలు భయం ఉంటుండే. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అయ్యో ఏం చేయాలి, హాలిడేస్ లో మనం చేయాలన్నా కూడా ఇట్ వాజ్ లైక్ సచ్ ఎ బిగ్ థింగ్, రైట్? సో నాట్ ఫర్ దిస్ జనరేషన్. ఈ పిల్లలన్నీ ఫస్ట్ చేసినాం అయితే ఏంది అనే టైపు మన వాళ్ళు తయారయ్యారు. సో అది స్టోరీ అనమాట. సో కాన్సెప్ట్ ఏంది అంటే, బల్పు సాంగ్ వచ్చింది, బల్పు మూవీ వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. బట్ ఇట్ ఈస్ ట్రూ, ఆ పిట్టకి బల్పు పిట్ట అని పేరు మేము మా పిల్లలని అనుకుంటాం. మీరు కూడా అనుకోరు మీ పిల్లలని ఎప్పుడైనా అట్లాంటి పనులు చేస్తే బల్పు పిట్ట నేను బల్పు పిట్ట అని. బట్ ఓకే, బిఫోర్ ఐ గివ్ యూ అ రౌండ్ అప్, ఇది ఇంత ఫేవరెట్ పాట, ఈ పాట ఎవరు పాడినరు తెలిస్తే నాకు కాల్ చేయండి. ప్లే ద రైట్ సాంగ్ ఫర్ యూ. సో మీరు నాకు ఈ పాట వెరీ ఫేమస్ సాంగ్ బట్ ఎవరు పాడిద్దు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: break it down.
1: Haba Hawaii, amo amai, binangkalani sanari. Haba Hawaii, amo amai, binangkalani sanari.
2: ఈ పాట ఎవరు వాడిండు అని అడిగినా నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సో అందుకని నేనే చెప్పేస్తున్నా, ఈ పాట పాడింది నన్ అదర్ దాన్ కవితా కృష్ణమూర్తి గారు. ఆమె వాయిస్ ఎంత స్వీట్ ఉంటుంది. షీఈస్ కన్సిడర్డ్ యాజ్ మోర్ యాజ్ అ తమిళ్ సింగర్, బట్ హిందీలో ఎన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ పాడింది ఆమె. అట్లనే ఈ పాట మన వెరీ ఫేమస్ అతడు మూవీలోంచి పిలిచిన రానంటావా కూడా ఆమెనే వాడింది. సో థ్యాంక్ యూ కవితా కృష్ణమూర్తి గారు, వి రియలీ ఎంజాయ్ దోస్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఆమె వాయిస్ ఇస్ వెరీ స్వీట్ అనిపిస్తుంది నాకు. ఇంకొకటి ఉంది, మేబీ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ థింక్ వీ షుడ్ వీఆర్ ఆల్మోస్ట్ రన్నింగ్ టు ద క్లోజ్ ఆఫ్ ఇట్. ఈ పాట ప్లే చేస్తా, యూ హ్యావ్ టు టెల్ మీ దట్ ఈ పాట ఎవరు పాడిండ్రు అని. ఓకే, ఇది ప్లే చేసిన తర్వాత విల్ డూ అ రౌండ్ అప్. ఇది చాలా ఈజీ యాక్చువల్లీ చెప్పాలంటే, బికాస్ ఈ సింగర్ ఈజ్ లైక్

మీకు తెలిస్తే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. సో ఇవాళ మన స్టూడియోలో నాకు ఫుల్ కాల్స్ వచ్చేసినాయి అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద కాల్స్ టుడే బికాస్ పీపుల్ కనెక్టెడ్ రియలీ వెల్ విత్ దిస్ థీమ్. మళ్ళీ ఎప్పుడన్నా పట్టుకొస్తా బట్ ఇవాళకి ఐ థింక్ వీ షుడ్ రియలీ ర్యాప్ అప్. అండ్ ఈ వీక్ చేసుకుంటున్న లాస్ట్ థర్స్డే నుంచి ఈ వీక్ వరకు ఎవ్రీబడి హూ సెలబ్రేటింగ్ గ్రాడ్యుయేషన్ వెరీ హ్యాపీ గ్రాడ్యుయేషన్ సెరమనీ అందరు స్టూడెంట్స్ కి ఎవ్రీబడి మీరు గ్రాడ్యుయేషన్ పార్టీస్ పోతున్నా కూడా మంచిగా ఇట్స్ ఎ మూమెంట్ టు సెలబ్రేట్ అని చెప్పిన కదా. ఐ వెంట్ టు గ్రాడ్యుయేషన్ సెరమనీ, ఇట్ వాస్ beautiful and I feel like, you know, it's a very honored time. So congratulations all the grads here. At the same time, I want to wish everybody a very happy birthday who are celebrating this whole week or through the weekend. In mala next Thursday vachedaka everybody a very happy birthday. And I also want to take one second to wish my nephew Vedansh, he's celebrating his birthday today. So happy birthday Vedansh, have fun today. And also to all the kids who are celebrating during the summer, go have fun, koncham sunscreen pettukondi because it is very important. And then go have fun, go in the water, play, do some things that you relax, okay? ee okka paata vedta, paata edin tarvata world news gurinchi cheptha, but ee paata kuda mana crossover e, but one of my favorite songs, so go and enjoy.

హమ్మా హమ్మా సాంగ్ వింటున్నారు మీరు. ఇది మన బాంబే మూవీలోంచి. ఇట్ వర్క్స్ విత్ అవర్ థీమ్ ఆల్సో బికాస్ దిస్ వాజ్ సంగ్ బై నన్ అదర్ దెన్ రెమో, అండ్ హీ వాజ్ ఆల్సో లైక్ గోవన్ సింగర్. గాని మన ఏఆర్ రెహమాన్ ఫుల్ పాడేసుకున్నాడు ఆయన, అసలు కొన్ని సాంగ్స్ సూపర్ పాడిండు ఆయన. దట్స్ వై యునో మనకి ఈ పాట వచ్చినప్పుడు అసలు బాంబేలో హమ్మా హమ్మా సాంగ్ వాజ్ ఎ ట్రెండ్ సెటర్ ఫర్ మీ. యునో ఏ పాట కూడా అంత లైక్ డిఫరెంట్ గా హిట్ కాలేదు. వెన్ రోజాలో ఒక పాట గాని, లేకపోతే మన జెంటిల్మెన్ల చిక్కుబుక్కు చిక్కరేలే, అట్లనే మన బాంబేలో హమ్మా హమ్మా సాంగ్. ఇప్పటికీ కూడా ఏ దాంట్లో వెళ్ళినా కూడా you will always be like ready to listen and vibe to that song anpisadi, and that was for you crossover episode ni wrap up jazz ostundi nen intaku mundu mimmalni adina, so idi last di and I will play the song and I'll tell you a little bit, but idi nen ekku cheppalsina avasaram ledu, you know. సాంగ్ పాడింది నన్ అదర్ దాన్ అరిజిత్ సింగ్. అరిజిత్ సింగ్ హిందీ సింగర్, తెలుగులో వెరీ ఫ్యూ సాంగ్స్ పాడిండు. బట్ ఈ పాట మన లేటెస్ట్ రీసెంట్ మూవీస్ మన ఓం భీమ్ బుష్ లో హీ సాంగ్ దిస్ సాంగ్. అండ్ ఐ గెట్ ఇట్, హిందీలో కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆయన వాయిస్, లైక్ ఎక్స్ట్రీమ్లీ నైస్. సో తెలుగులో బట్ ఇట్ వాజ్ స్టిల్ లైక్ యూనో డెప్త్ ఉంది పాటకి, బట్ వెరీ ఫ్యూ సాంగ్స్ డిడ్ హీ సింగ్. బట్ దాట్ వాజ్ అరిజిత్ సింగ్ ఫర్ యూ ఫ్రమ్ ఓం భీమ్ బుష్ అను అనువు. సో మీకు కావాలంటే మీరు కూడా వినొచ్చు. మన షో అన్ఫార్చునేట్లీ ర్యాప్ అప్ చేసే టైం కి వచ్చేసిన. ఐ నో నాకు అసలు ఈ థర్స్డే 2 hours ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది. ఐ లవ్ మై కాలర్స్ అండ్ ఎవ్రీబడి హూస్ నాట్ కాలింగ్ బట్ ఆర్ స్టిల్ లిసనింగ్, కీప్ లిసనింగ్, దాట్స్ ఆల్ ఐ సే. బికాస్ యు నో వాట్, నేను మీకేం చెప్పిన, యూ హ్యావ్ టు హ్యావ్ ఫన్ అండ్ అనూది నథింగ్ బట్ వెన్ యూ tune in you are getting a little bit of information, a lot of what's going on around. Oh, what's going on around anapudu nen meeku I have to wrap it up kabatti quickly news cheppestuna. World headlines antara inka tension adustune undi mana US Iran di, idi eppudu daaka aitado telavadu. Mana UN kuda warn chesindi that you need to start అని. అండ్ నేను లాస్ట్ వీక్ చెప్పిన దేర్ ఇస్ అ మేజర్ ఇబోలా అవుట్బ్రేక్ అవుతుంది. సో సిచ్యువేషన్ ని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్ క్లోజ్లీ మానిటరింగ్, బట్ వీ డోంట్ నో యట్ దట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇట్ అని. అండ్ మన తెలుగు మన ఇండియా దానికి వస్తే అయితే ఐ టెల్ యూ దట్ మన విజయ్ హూ ఇస్ ఇన్ టు పాలిటిక్స్, ఎవ్రీబడి ఈస్ వెరీ కీన్ టు సీ వాట్ ఈస్ హీ గోయింగ్ టు డూ నౌ దట్ హీ హస్ టేకెన్ ది ఓత్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. అండ్ ఈ మధ్య ఇండియాలో నేను కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, మీకు తెలుసా? తెలియకపోతే ఇట్ ఈస్ బిగ్గర్ వన్ టు టెల్ యూ, బట్ ఇట్ ఈస్ రిమార్క్స్ అబౌట్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ సర్కాస్టిక్ యునో సోషల్ మీడియాలో. సో ఐ విల్ అదొక ఫుల్ టాపిక్ కి మాట్లాడుకోవాలి, మనం నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. బట్ అది ఆ ట్రెండ్ ఎక్స్ప్లోర్ అయింది. And coming back to how the bigger companies are working, Meta, Meer already in untaru that they are cutting a lot of their workforce. It's a sad thing to see that, but you know, with the AI around, with the new focus on AI, there are a lot of CEOs doing that. So what I suggest for my listeners is, you know, keep your skills updated. If it is AI, get to know AI, see how you can use your AI into your current whatever job you are doing it, so that you are always ready for that new challenge. Okay, that is all I have right now. But in the latest news nen cheppina kada, not a lot of things that are new, but again like I said, IPL, let us see. Ippudu moode migilni, RCB akkada wait chestundi from the Gujarat or from the mana RR Rajasthan Royals laki evaru ostaro vallatoni final aadaniki. So next Thursday I will tell you who the winner is. Meeku already telusu untundi Sunday, but we will charcha karenge yaar dekhte. But andalopu I am ready to go. Again like I said, there is a small thing that I always say, remember, you came with nothing, you leave with nothing. Ee chinna concept ardham then your life is going to be the most beautiful journey. Netti kottukovaddu bhai, sommulu unnaya vaankunnayi inklevu ani vanni tension padaddu. నీ దాంట్లో ఉన్న దాంట్లో సంతోషపడాలి, సుఖపడాలి. అండ్ లివ్ యువర్ డే, దాట్స్ ఆల్ ఐ సే. ఎవ్రీ డే ఇస్ బ్యూటిఫుల్, లివ్ యువర్ మూమెంట్, గో వర్క్అవుట్, ఈట్ క్లీన్ అండ్ దెన్ గో స్ప్లర్జ్ ఆల్సో. సో గిల్టీ ఫీల్ కావద్దు దట్ తింటున్నాం ఇవాళ బిర్యానీ అని. ఎర్న్ యువర్ బిర్యానీ అండ్ అగైన్ స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే పాజిటివ్ బికాస్ you have another day tomorrow, right? So tension vadakanri, laugh a little bit more, aim lekapothe lesi oka step enri, step eniki paata kavali anu antra. So this is your RJ Anu signing off, and this is her way of saying get up and move a little bit. Okay,
Chalo nadane gane next Thursday osta appa lopala. Have a great weekend. See you soon next week.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: USA.com.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఇంక చెక్కు పెట్టేస్తూ బ్యాంకు చెక్కు లక్కు కొద్ది దక్కేరా ఇంక తప్పు అటు లిఫ్ట్ వచ్చేరా వచ్చేరా.

0: for safety, don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.

0: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగాచార్యుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదిథాయం పూర్ణ కుంభ రాగం.
1: Sebastian.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్ పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: calibration knowledge, though, Nico best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
2: Radio Surabhi Revisit.
3: Building is cool and koni aim lagum.
4: Anduke, Value Financial Services undi kada.
5: Specializing in Core Java and DS Inc.
6: Fresh quality kuralu, groceries, with a simple online order, myhomegrosses.com.
2: Thank you for being in our journey.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బి యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Radio Surabhi Revisit.
2: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contract.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.

జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.

0: కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళనంట మనోహ.
1: ఫ్రెండో ఫ్రెండో, తన లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పండు.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏ షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
1: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండు ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు పొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా డెక్టెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: ఓని గుళ్ళో అని చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా చీ.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకీ రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

చేసేలోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

0: shower.
1: Good morning.
2: Good morning.

లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
1: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, takeaway or full service catering.
2: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, g3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will

శేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.

ఏంటి సునితో స్కూల్ కాలేదు? అయినా ఇలా జరుగుతుందని ముందే తెలిసింటే పాత పోసుకుని దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventani register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఆస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్

ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్ ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నూరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలిన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA.com.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 469-464-9864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాజ్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

శపించని నన్ను నాకతో ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనడా ఇకపై నా జీవితం శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: చాలా చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. వెన్ వీ రెస్పెక్ట్ ది కమ్యూనిటీ సపోర్ట్స్ అస్.
1: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

0: ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
1: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంతా చూసుకుంటారు. పాయా, హలీం, రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీఎంఆర్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్

0: chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించడాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: Yes.
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

ಶ್ರೀ ವಿಘ್ನರಾಜಂ ಭಜೆ ಭಜೆ. ಫ್ರೈಡೇ ಮಾರ್ನಿಂಗ್ ಫಿಲ್ಮಿ ಫ್ರೈಡೇ, ಫಿಲ್ಮಿ ಫ್ರೈಡೇ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ. మీ ఆర్జే అంజన నేను వచ్చేసాను. ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మీ కబుర్లు అన్ని మిక్స్ చేసి మూట కట్టుకుని మీకోసం తెచ్చేశాను. సో మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు మా లిజనర్స్? మా లిజనర్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నారు. మరీ మరీ ప్రత్యేకంగా ఏంటంటే, ఆబ్వియస్లీ చుట్టుపక్కల అందరికీ స్కూళ్లకి సెలవులే సెలవులండి. అన్ని సెలవుల్లో మరి ఎలా ఉంది మీ లైఫ్, ఎలా గడుస్తోంది? సమ్మర్ బ్రేక్ పిల్లలకైతే స్టార్ట్ అయిపోయింది, పెద్దలకి పరుగులు ఉరుకులు అన్ని రకరకాలుగా స్టార్ట్ అయిపోయాయి. ఎవరి హడావుడి వాళ్ళకి గడుస్తోంది. అయితే ఇవాళ ఐ ఫెల్ట్ లైక్ ద ఫస్ట్ టైమ్ ఇన్ సో మెనీ డేస్ రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది కానీ కంగారుగా మాత్రం లేదండి. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అప్పుడే అనిపించింది. రోడ్లలో టర్నింగ్ తీసుకునేటప్పుడు కానీ ఇక్కడ అక్కడ స్కూల్ హడావిడి ఏదైతే ఉంటుందో, స్కూల్ కోసం స్లో మూవింగ్ ట్రాఫిక్ ఉండడము, లేదా విపరీతమైన ప్రెషర్ లో అందరూ పరిగెడుతూ ఉంటారు కదా, అవన్నీ కొంచెం తక్కువగా అనిపించాయి నాకు. రోడ్లైతే రద్దీగానే ఉన్నాయి, ట్రాఫిక్ అయితే నింపాదిగా నిదానంగానే వెళ్తోంది. సో మీరందరూ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ సమ్మర్ బ్రేక్ విత్ యువర్ ఓన్ పీపుల్ అరౌండ్? కిడ్స్ ఇంట్లో ఉంటే బాగుందా, లేకపోతే టాప్ లేచిపోతుందా, ఎలా ఉంది? ఆ విషయాలు మాతో షేర్ చేసుకోండి. 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్. ఐఎమ్ హియర్ ప్లేయింగ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫర్ యూ. అట్ ద సేమ్ టైమ్ మీ సాంగ్ రిక్వెస్ట్ కూడా ఇదే నంబర్ అన్నమాట.

కృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. హోప్ యు లైక్ దిస్ సాంగ్. మరి ఇలాంటి పాటలు లేదా పాత తరం పాటలు లేదా కొత్త లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ అటు ఇన్స్టా ఓపెన్ చేసినా ఇటు ఇంటర్నెట్ లో ఎక్కడైనా సరే ఇదే బీట్ వినిపిస్తోంది మీకు, ఆ పాట పూర్తిగా విందాం వినిపించండి అని మీరు మాకు చెప్పాలే. కానీ అలాంటి పాటలు కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. అయితే కొన్ని ఎట్లా అంటే చాలా రోజుల నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను చూడండి, కొన్ని కొన్ని పాటలు ఎప్పుడూ నచ్చే పాటల్లో కొన్ని ఉంటాయన్నమాట. నాకంటూ ఎస్పెషలీ అలాంటి పాటల్లో ఈ సాంగ్ ఒకటి చాలా ఇష్టమైన పాట. సో ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ కూడా ఇలాంటి పాటలు ఇష్టమనే అనుకుంటున్నాను. అయితే రైట్ నౌ ఏంటంటే మన చుట్టూ ఎంతో మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు అని నా ఫీలింగ్ అనమాట. పిల్లలు కూడా కార్యక్రమం వింటున్నారు, వాళ్ళు కూడా మీతో పాటు ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తున్నారని. సో ప్రెసెంట్ జనరేషన్ జెన్ జీ అనాలా వాళ్ళని జెన్ ఆల్ఫా అనాలా, ఐ డోంట్ నో, ఆల్ఫా అంటే మరి 2025 తర్వాతేమో, బట్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండే పాటలు, వాళ్ళు ఇష్టపడే పాటలు ఏమున్నాయో తెలుసుకోవాలని ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ స్పెషల్ రిక్వెస్ట్ టు కాల్ us.

0: ఎంత క్యూట్ గా ఉంటుందో ఈ పాట. ఈ పాట పిక్చరైజేషన్ కూడా రోజా మూవీ నుంచి ఈ సాంగ్ మీ అందరికి తెలుసు. అయితే ఆట పాటలు హడావిడి హడావిడి అండ్ చిలిపి చిలిపి అల్లర్లు అన్ని చూపిస్తారు ఈ పాటలో. భలే బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. మీకు కూడా మీ ఇంట్లో ప్రస్తుతం ఇలాగే ఉందంటారా? మీ ఇంట్లో వాతావరణం అంటే పిల్లలున్న ఎస్పెషలీ యంగ్ కిడ్స్ ఉన్న ఇంట్లో మరింత హడావిడిగా ఉంటుంది వాళ్ళు రేపు బికాస్ ఆఫ్ సమ్మర్ బ్రేక్ అనేసి నేను అడుగుతూ ఉన్నా అనమాట. హౌ ఇస్ ఇట్, హౌ ఆర్ యూ మేనేజింగ్, వాట్ ఆర్ ద స్పెషల్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ సో దట్ పిల్లలు హోల్ టైమ్ ఎంటర్టైన్డ్ ఉంటారు, అట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్ కూడా వారి వారి పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, సంబంధి స్మూత్ గా కూల్ గా ఎంజాయ్ చేసేయచ్చు. సరే, ట్రిప్పుల సంగతి ఓకే, ట్రిప్స్ ప్లానింగ్ అంతా గడుస్తూనే ఉంటుంది. దాంతో పాటుగా మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళని ఎంటర్టైన్ చేసే బాధ్యత మనదైపోతుందండి. అదే ఏంటో నాకు అర్థం కాదు. దట్స్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ విచ్ ఐ ఫైండ్ ఎస్పెషల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అయితే నా చిన్నతనంలో నేను ఈక్వల్ గా అంటే ఇంకా ఎక్కువే ఆడుకున్నాం, అల్లర్లు చేసాం, హడావిడి చేసాం, సమ్మర్ బ్రేక్ ని అందరం ఎంజాయ్ చేసాం. నా చిన్నప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. బట్ మా కిడ్స్ పరిస్థితి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫుల్ ఒక 24 అవర్స్ లో గట్టిగా ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా పడుకొని కూడా పడుకోరు. సమ్మర్ బ్రేక్ అనేసరికి స్కూల్ టైం అంటే ముందే లేచి కూర్చుని ఎక్స్టెండెడ్ అవర్స్ వరకు మేలుకుని చేసేది ఏం లేక మార్నింగ్ టు ఈవినింగ్ అలా ఉంటారు. అఫ్కోర్స్ పెద్ద పిల్లలు హై స్కూల్ వాళ్ళు ఉంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ వ్యవహారం కొంచెం వేరేగా ఉన్నప్పటికీ నేను మాట్లాడేది యంగ్ కిడ్స్ యంగ్ జనరేషన్ సంగతి అనమాట. దోస్ వాళ్ళ లైక్ నో 10-12 ఇయర్స్ అండ్ బిలో వాళ్ళకి ఈజీగా స్విమ్మింగ్ అని బాస్కెట్ బాల్ అని అదని ఇదని చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. దే కాంట్ ఈవెన్ జాయిన్ ఎనీ ఆఫ్ స్పెషల్ సమ్మర్ క్యాంప్స్ హోల్ డే హాఫ్ డే అలా వెళ్ళలేరు కూడా. సో ఎలా ఉంటుందంటే కొంతమంది ఏ ఏజ్ గ్రూప్ అయినా పిల్లల విషయంలో నేను చెప్పడం వాళ్ళని ఎంటర్టైన్ చేసే బాధ్యత పేరెంట్స్ మీద పడుతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని అయిపోతాయి, గ్యాడ్జెట్స్ ఆడేస్తారు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ తో ఒక రౌండ్ వేసి వచ్చేస్తారు, హడావిడి అంతా అయిపోతుంది, ప్లానింగ్ అంతా నడుస్తుంటుంది. ఈవినింగ్ మళ్ళీ ఎండ తగ్గాక మాత్రమే ఎక్కడో పార్క్ వెళ్లి ఆడుకోవడము లేదా ఏదో ఉంటుంది. బట్ ఈ లోగా వాళ్ళకి నిమిషానికి వాట్ ఎల్స్ ఐ కెన్ డూ, వాట్ షుడ్ ఐ డూ, వాట్ ఎల్స్ వీ కెన్ డూ అంటే ఏంటి, ఎవ్రీ మినిట్ వాళ్ళని వాళ్ళ ఏజ్ లో వాళ్ళ ఎనర్జీస్ లెవెల్ కి తగినట్టుగా మనం ఎంటర్టైన్ చేయడం అంటే ఐ థింక్ ఇట్ ఇస్ ఎ టఫ్ టాస్క్. ఐ డోంట్ నో, బాగా దీనిని మంచిగా నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ నుంచే తెలుసుకోవాలని ఉంది. If you have something to share, do call us. Chalo upayogapadutundandi.
1: Sodara life mottam kalame tannera lakshmi.

అదండి, కబుర్లు అయితే బాగా చెప్పుకుంటున్నాం. ఐఎమ్ ష్యూర్ మీరు కూడా ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా ఎలా ఎలా ఇన్ని 100 డేస్ ఆఫ్ హాలిడేస్ ఆల్మోస్ట్ కదా, 100 డేస్ ఆఫ్ హాలిడేస్, ఐ థింక్ సో. సో ఇలాంటప్పుడు మీ ప్రోగ్రామ్స్ ఎలా మేనేజ్ చేస్తారు? వాట్ ఈస్ ద బెస్ట్ వే? ఎనీథింగ్ న్యూ దట్ వీ ఆల్ కెన్ లెర్న్ ఉంటే షేర్ చేయండి. సరే, మరి ఇంట్లో అందరూ ఉన్నారు, ఎస్పెషలీ జూలై 1st వీక్ లాంగ్ వీకెండ్ మీకు ప్లాన్స్ ఉండొచ్చు. బట్ ఇది ఒక్కసారి వినేసేయండి, దీని ప్రకారంగా మీరు ప్లాన్ చేసేసుకోండి మీ డేస్ ని. రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ మీకు తెలిసే ఉంటుంది. మనకి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది జూలై 1st వారంలో. జూలై 1st మొదలుకుని జూలై 5th వరకు 5 రోజులు 5 spiritually uplifting days filled with rituals, homams, devotional programs and blessings. దీంతో భాగంగానే రకరకాల కార్యక్రమాలు ఈ టెంపుల్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. గత నెల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరిగింది. సో రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ వారు అందరికీ ఆహ్వానం ఇస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి గాను మీరు అందరూ ఆహ్వానితులే. జూలై 1st వారంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. దీంతో పాటుగా డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ ఆల్సో వెల్కమ్ అండి. స్వామివారి కార్యం కాబట్టి మీ వంతు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ వెల్కమ్, యూ ఆర్ ఫ్రీ టు డూ. సో విజిట్ రాధాకృష్ణ టెంపుల్ .net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్స్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా ఇది. వచ్చేసి మనకి డార్లింగ్ మూవీ నుంచి, డార్లింగ్ ప్రభాస్ అండ్ కాజల్ అగర్వాల్ నటించిన మూవీ నుంచి ఈ పాట మీరు వినేశారు. మంచి మంచి రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే మీరు చేయవలసిందల్లా 9726361966 స్టూడియో కాల్ చేయడం, నేను ఆ పాటలు మీకు వినిపించడం, అది నా బాధ్యత. ఎనీవేస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ మీ ఫ్రైడే? సో ఫార్ గోయింగ్ గుడ్ అని అనుకుంటున్నాను. Let's continue our program after this short commercial break.

0: The most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
1: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
3: Oi, lunch ke kadkana veldama?
4: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
3: No groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure.
5: How many people are we expecting?
6: 5K anukuntunna,
5: but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

సూపర్ సాంగ్ అండి. ఎనీ టైమ్, ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్, ఎనీ జనరేషన్, ఐ థింక్ ఎనీ సీజన్, ఎప్పుడైనా పొద్దునైనా సాయంత్రం అయినా ఎప్పుడైనా వినే పాటలు కొన్ని ఉంటాయండి, చక్కగా వచ్చేసిన పాటలాగా ఉంటాయి కంఠస్థ. అలాంటి మంచి పాటల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద సాంగ్. సరే, మరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, సమ్మర్ అనే కాదు, అసలు మనము హడావిడికి ఎక్కడ తక్కువ ఉండమండి డాలస్ లో. అలాంటప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఎక్కడుందో నేను మీకు ఇస్తాను, నోట్ చేసేసుకోండి. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ తోటి ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కి ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు అన్ని మీకు నచ్చే విధంగా ప్రతి బైట్లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అంటున్నారు. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్ అవనండి, పార్టీస్ అవనండి, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం అయినా సరే, ఎనీథింగ్ యూ వాంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, మైత్రీస్ ఇండియన్ కుసైన్. విజిట్ మైత్రీస్ ఇండియన్ కుసైన్ నౌ. దే ఆర్ సర్వింగ్ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఇన్ని లొకేషన్స్ లో వారు రెడీ టు సర్వ్ యూ.

బ్యూటిఫుల్ సాంగ్, 8 వసంతాలు చిత్రం నుంచి పాట. సరే, మూవీ చూసిన వాళ్లే చెప్పాలి ఈ పాట ఎంతవరకు మూవీలో కవర్డ్ అని. ఐ థింక్ ఫుల్ సాంగ్ యథాతథంగా మూవీ నుంచి అయితే కాదేమో, ఐ థింక్ కొన్ని సీన్స్ అని ఇప్పుడే నాకు తెలుస్తోంది. సరే, మరి సమ్మర్ ట్రావెల్స్ గురించి అయితే మీరు అన్ని ప్లాన్ చేశారు, బట్ వాట్ అబౌట్ ఇన్సూరెన్స్? సమ్మర్ ట్రావెల్ ప్లానింగ్ అయితే గనక, ఇఫ్ విజిటింగ్ యుఎస్ఏ, మేక్ ష్యూర్ యూర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మెనీ మోర్. యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. అన్ని సర్దుకున్నప్పుడు ఇది ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలండి. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్, బట్ హెల్త్ కవరేజ్ లో మనకి ఎక్కడ కాంప్రమైజ్ వద్దు. Lost job or insurance, no problem. SNR Insurance is here to help. They can find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, they have got you covered everything. So do call them today. SNRinsurance.com.

ముకుంద చిత్రం నుంచి ఈ పాట. సరే, నేను ఇందాక చెప్పినట్టుగా యాక్చువల్లీ మనకి ఎలా అంటే సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది, దీంతో పాటు పిల్లల హడావిడి బాగా స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో అయితే ఫుల్ టైం టేబుల్, మనది రొటీన్ మొత్తం పిల్లల చుట్టే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఐ థింక్ పుట్టినప్పటి నుంచి పిల్లలు, ఐ ఫీల్ దట్, ఎందుకంటే వాళ్ళు ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్, మా చిన్నప్పుడు అలా లేదు అని కూడా నేను చెప్పాను. అయితే ఈ మధ్య నేను ఒక్కటే అబ్జర్వ్ చేశానండి ఇటీవల, అంటే వెన్ ఐ ఫీల్ దట్, అఫ్ కోర్స్ వెదర్ ఎలా ఉందంటే మనకి డల్లస్ లో ప్రాంతీయం లోకల్ గా ఇట్స్ లైక్ మిక్స్డ్ వెదర్. తెల్లారు లేస్తే మబ్బుగా అలా ఎలా ఉంటుంది, సడన్ గా వర్షం పడుతుంది, సాయంత్రం అయ్యేసరికి ఎండలుగా ఉంటుంది, మళ్ళీ అర్ధరాత్రి థండర్ స్టామ్ అంటారు, రకరకాలుగా ఉంది. ఎలా ఉన్నప్పటికీ ఈవినింగ్ కాస్త తెరిపించి మంచి ఎండ వచ్చి కొంచెం వెదర్ బెటర్ అవుతుంది ఆఫ్టర్ 7-7:30 అట్లా, అప్పుడు పిల్లలు చక్కగా పార్క్ కు వెళ్లి ఇంకో గంట 2 గంటలు ఆడుకునే అవకాశం అయితే ఉందన్నమాట. వెదర్ పరంగా కూడా అలా అనిపించింది నాకు. సో ఈ నేపథ్యంలో నేను అబ్జర్వ్ చేసినది ఏంటి అంటే గనక చుట్టుపక్కల నాకుంటున్నా నేనున్న ఏరియా వైజ్, డాలస్ ఫ్రిస్కో ఏరియాస్ లో, ఐ ఫెల్ దట్ పిల్లలు, యంగ్ కిడ్స్ ఎస్పెషల్లీ, ఎంత మనం వాళ్లతో ఇంట్లో టైం స్పెండ్ చేసినా పేరెంట్స్ గా వాళ్లతో కలిసి వెళ్లి పార్క్ లో అలా ఎక్స్టెండెడ్ అవర్స్, సామాన్యంగా ఎలా ఉంటుందంటే ఈ హడావిడి స్కూల్ హడావిడి పొద్దున్నే పడు లేవాలి కాబట్టి పెందరాడు పడుకో అని చెప్పి పిల్లలకి యంగ్ కిడ్స్ కి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ నేర్పిస్తూ ఉంటాం. మనకి పొద్దునే వచ్చేస్తుంది వాళ్ళ స్కూల్ బస్, మరి 8 వచ్చేస్తుంది, 8:30 వాళ్ళ స్కూల్లో ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ గా ఉన్నారు కాబట్టి ఈవినింగ్స్ ఎక్స్టెండెడ్ అవర్స్ తీసుకుని ఎక్కువగా ఆడుకుంటున్నారు అని. అండ్ రొటీన్ కి కొంచెం ఎక్స్టెన్షన్ గా సమ్మర్స్ కాబట్టి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఇష్టంగా పిల్లల వెంట వెళ్లి వాళ్ళని పార్క్ కు తీసుకెళ్లి దగ్గరుండి వాళ్లతో అన్ని స్పోర్ట్స్ ఆడిస్తూ వాళ్లతో పాటుగా ఆడుతూ, ఐ ఫీల్ లైక్ దిస్ క్యూట్ బాండింగ్ బిట్వీన్ పేరెంట్స్, ఫాదర్ అండ్ డాటర్, సన్ అండ్ డాటర్, వాట్ ఎవర్, సన్ అండ్ డాటర్ అండ్ పేరెంట్స్, వాట్ ఎవర్. సో అందరి మధ్య కొంచెం మంచి క్యూట్ బాండింగ్ నాకు కనిపిస్తుంది. పార్క్ వెళ్లేటప్పుడు ఆ పిల్లల్లో ఉత్సాహం ఎంత ఉంటుందంటే భలే ఎగురుకుంటూ సంతోషంగా వెళ్తూ ఉంటారు. అవి వెళ్ళి రోజు వెళ్ళి అదే స్వింగ్, అదే స్లైడ్, అదే పార్క్ అయినప్పటికీ ఎంత హ్యాపీగా ఉంటారు పిల్లలు అనిపిస్తుంది. దీంతో పాటు ఒక్కటి కూడా నేను అబ్జర్వ్ చేశాను, ఇంకొక చిన్న విషయం, అదేంటంటే గ్రాండ్ పేరెంట్స్. చాలా మంది ఇళ్లలో గ్రాండ్ పేరెంట్స్ ఆల్రెడీ వచ్చేసారు మంచి వెదర్ కాబట్టి ఈ సీజన్ లో ఎక్కువగా పిల్లలతో సమ్మర్ లో గడపచ్చు అని అందరి ఇళ్లలో గ్రాండ్ పేరెంట్స్ నాకు కనిపిస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైం. అయితే దీంట్లో కొంచెం రొటీన్ కి భిన్నంగా ఇంకొంచెంగా అనిపించిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది నా చుట్టుపక్కల గ్రాండ్ పేరెంట్స్ వస్తారు పార్క్ కి, చక్కగా వాళ్ళకి తోడుగా ఉంటారు, పక్కన కూర్చుంటారు, వాళ్ళ ఓపికను అనుసరించి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు గ్రాండ్ పేరెంట్స్, లేదంటే చక్కగా కూర్చుని దూరం నుంచి పిల్లలకి సపోర్ట్ గా ఉంటారు. 5-10 ఏళ్ల పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి, అటు ఇటు ఎగురుతూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు ఏదో అంటుంటారు. పిల్లలు అన్నాక దే హ్యావ్ దేర్ ఓన్ వరల్డ్, ఆ వరల్డ్ లో వాళ్ళు చాలా ఫ్రీగా హ్యాపీగా ఉంటారు కదా. అలాంటప్పుడు పెద్దవాళ్ళు పెద్దగా ఏమి అప్పటికప్పుడు చెప్పకపోయినా, వాళ్ళని ఏమి అంతగా అనకపోయినా, రిటర్న్ పార్క్ నుంచి ఇంటికి వచ్చే టైంలో అమ్మమ్మ అండ్ మనవడు, ద వే దే వర్ హ్యావింగ్ ఎ డిస్కషన్, ఒక క్యూట్ డిస్కషన్ అనిపించింది, అదే నేను వినిపిద్దాం అనుకున్నాను. ఇట్ వాజ్ లైక్ నో, అమ్మమ్మ తిడుతోంది, నువ్వురే ఏంట్రా అలా చేసావు, నువ్వు ఎందుకురా ఇలా అన్నావు, అక్కడి నుంచి ఇటు ఏంట్రా ఎగురుడు దూకుడు అంటూ, నీ పని చెప్తాను ఇంటికి పద, అసలు మీ అమ్మకి చెప్తాను నీ పని, మీ అమ్మకి చెప్తారు అడిగితే ఏంటమ్మమ్మా, ఐ డింట్ డూ ఎనీథింగ్, నేను ఏం చేశాను అని. అసలే ఆ కాన్వర్సేషన్ లో ఎలా అనిపించిందంటే, పిల్లలు సామాన్యంగా వాళ్ళని గట్టిగా ఒక మాట అనేవాళ్ళు కానీ తిట్టేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. ద వే పేరెంటింగ్ హ్యాస్ చేంజ్ దీస్ డేస్, ఇట్స్ ఇన్ ఏ డిఫరెంట్ మూడ్. అయితే పిల్లలు అస్సలు ఏమి అనకుండా ఉంటే హౌ కెన్ దే టేక్ ఇట్? ఒక లైఫ్ లో ప్రతిరోజు అలా ఉండదు కదా, పెద్దయ్యాక వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు నో అనే దాన్ని, లేదా మందలించడాన్ని గాని ఎక్కడైనా. సో ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉంటే దర్స్ లాట్ ఆఫ్ లెర్నింగ్ అరౌండ్. సో ఆ పిల్లలు అది నేర్చుకుంటూ చాలా పేషెన్స్ గా, లేదు అమ్మమ్మ ఐ వాజ్ లైక్ దిస్ అని కన్విన్సింగ్ గా మాట్లాడడం, ఎదురు చెప్పకుండా క్యూట్ గా ఒక మనవడు గారంగా అమ్మమ్మకి చెప్పుకుంటూ ఉంటే, ఐ ఫెల్ట్ ఓ గాడ్, నిజంగా అసలు గ్రాండ్ పేరెంట్స్ ఎంత నేర్పిస్తారు అని నాకు అనిపించింది. ఐ డోంట్ నో, మీ ఇంట్లో కూడా ఇలాంటి కొత్త కొత్త లెర్నింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే డూ షేర్ విత్ మీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నాంగా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM మనం చేసుకుంటాం ఫిల్మీ ముచ్చట్లతో ప్రయాణం. సో రైట్ నౌ నేను ఏం మాట్లాడాలనుకున్నాను, ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో ఏ టాపిక్ అని అనుకున్నాను అంటే గనక, సామాన్యంగా ఫిల్మీ పీపుల్ గురించి, ఫిల్మీ సెలబ్రిటీస్ గురించి, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు ద వే దే ప్రజెంట్ దెమ్సెల్స్, వాళ్ళ ట్రెండ్స్ ఏవేవి సెట్ చేస్తున్నారు, ఏవి కొత్తగా తీసుకొస్తున్నారు, లైక్ వాట్ దే ఫాలో అండ్ వాట్ దే వాంట్ పబ్లిక్ టు నోటీస్ అనేవి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటి వాటి విషయం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం మనం. వాళ్ళ హెల్త్ డ్రింక్స్ అవ్వచ్చు, డైట్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ యాక్సెసరీస్, వాళ్ళ హాలిడే ప్లాన్స్, ఇలా రకరకాలు మాట్లాడుకున్నాం. అయితే అందరికి కామన్ గా ఉండే ఒక కామన్ టాపిక్ ఏంటి అంటే కనుక, అఫ్ కోర్స్ స్కిన్ ప్రొటెక్షన్ గురించి కూడా మాట్లాడుకున్నాము. హౌ దే డూ, వాట్ ఇస్ దర్ స్కిన్ డే రొటీన్, నైట్ రొటీన్, స్కిన్ మెయింటెనెన్స్, అది. అయితే అందరికీ ఉండే ఒక కామన్ థింగ్ ఏంటంటే ఒక గ్లోయీ, ఫ్లాలెస్, హెల్తీ స్కిన్ ప్రతి ఒక్కరికి కావాలి. నైస్లీ హైడ్రేటెడ్, చక్కగా గ్లో ఇస్తూ, బ్రైట్ గా ఉండాలా లేదా వైట్ గా ఉండాలా అనేది నేను సపోర్ట్ చేయను ఇన్ పర్సన్. అది అఫ్ కోర్స్ గ్లామర్ కి పెద్ద పీటేసే వాళ్ళందరూ చెప్తారు, బట్ సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి అవసరం కాబట్టి దే డూ దాట్, ఐ యాక్సెప్ట్. బట్ ఇన్ జనరల్ ప్రతి ఒక్కరికి కావాల్సింది చక్కటి, ఫ్లాలెస్, స్మూత్, గ్లోయీ, ఫ్రెష్ అండ్ హైడ్రేటెడ్ స్కిన్ అండ్ టైటనింగ్. అఫ్ కోర్స్ అందరికి అలా అంటే చక్కగా ఉండాలి అని అనిపిస్తుంది, ఎక్కడ మొటిమలు కూడా లేకుండా చక్కటి స్కిన్ కావాలి అనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. సో మన తెలుగు కాదు, హిందీ కాదు, అసలు సెలబ్రిటీస్ అంటూ చాలా ప్రమోట్ చేస్తూ ఉంటారు, నేచురల్ ప్రోడక్ట్స్ వాడండి అది ఇది చెప్తూ ఉంటారు. అయితే కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, విచ్ ఆర్ లైక్ ఎక్స్క్లూజివ్ ఫర్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్, విచ్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి, రోజువారి అస్సలు కాదు. అలాంటి వాటి గురించి ఇవాళ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను కొన్ని రీల్స్ లో చూసాను, కొంతమంది ప్రమోట్ చేయడం కూడా నేను చూసాను, లైక్ తమన్నా అండ్ జాన్వీ కపూర్ వీళ్ళ సోషల్ మీడియాలో కూడా నేను చూడటం జరిగింది. ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్దమో, ఇజ్ ఇట్ ఓన్లీ ఎ మిత్ అనే విషయం పక్కకి పెడితే, అలాంటి పాసిబిలిటీ ఒకటి ఉంది అనే విషయంగా మనం మాట్లాడుకుందాం. సో మీ దగ్గర ఈ రిలేషన్ లో ఏదన్నా ఉంది, ఎస్ వీ నో దేర్ బ్యూటీ సీక్రెట్, మేము కూడా చూసాము అంజనా ఈ ఇంటర్నెట్ లో అని మీరు చెప్పినా, మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉన్నా డూ షేర్ విత్ మీ. ఎస్పెషలీ మీరే డెర్మటాలజిస్ట్ అయి ఉండి, మీరే ఈ విషయంగా ఈ ప్లాట్ఫామ్ లో ఉంటే గనక, యు ఆర్ ద రైట్ పర్సన్ టు షేర్ మోర్ డీటెయిల్స్.

సో గుడ్, మంచి పాట అయితే వినేసాం. సరే, మరి మీరు కూడా ఈ విషయం ఏదైనా షేర్ చేస్తాను నాతో అంటే దిస్ ఇస్ ద టైమ్. స్కిన్ వైటనింగ్ మీద మీకున్న అభిప్రాయం, మీరు చేసిన రీసెర్చ్ అంటే ఒకటి ఉంటుంది కదా, ఇవన్నీ చేసాము, ఇవన్నీ ట్రై చేసాము, దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు డూ అండ్ వీ వర్ ట్రైంగ్ టు డూ అని మీరు ఏదైనా షేర్ చేయాలంటే 9726361966 ఇస్ స్టూడియో నెంబర్. సరే, మరి మరొక పాట వినిపించి ఆ తర్వాత కార్యక్రమంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తో ముందుకు వెళ్దాం.

Yes, yes, yes, I am back. సరే, మీరు మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడుతున్నారా? ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్స్ యూ రేడియో సురభి జాతర పవర్ మెగా పవర్ లీడర్ బోర్డ్. ఇది ఆడేవారికి ఆల్రెడీ అసలు సెమీఫైనల్స్ వరకు వెళ్ళిపోయారండి, ఆల్మోస్ట్ దేర్. ఎందుకంటే ఇంకా మనకి ఎన్ని రోజులుంది జాతర? ఈ ఆదివారం కాక పై ఆదివారం మనం అందరం కలుసుకుని చేసుకునేదే జాతర, జాతర, జాతర. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సురభి. ఇది మీరు పార్టిసిపేట్ చేయాలన్నా, మీరు దీన్ని ఎంజాయ్ చేయాలన్నా, ప్రతి సాటర్డే ఫ్రమ్ 11:30 AM టు 12:30 PM అండ్ ట్యూస్డేస్ డ్యూరింగ్ రేడియో సురభి డిటౌర్ ప్రోగ్రామ్ 5:30 PM టు 6:30 PM ఇది జరుగుతుంది. ఇది ఏంటి, ఎలా నిర్వహిస్తున్నారు తెలుసుకోవాలంటే కూడా మీరు ఆ టైంకి ట్యూన్ ఇన్ అయ్యి యూ క్యాన్ ఎంజాయ్ దిస్ మెగా పవర్ లీడర్ బోర్డ్ బ్రాట్ టు యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ఓన్లీ ఆన్ రేడియో సురభి. ఇంకొక పాట కూడా నేను లైన్అప్ చేశాను, వినిపించేస్తాను. ఆ తర్వాత మనం సెలబ్రిటీ స్కిన్ వైటనింగ్ ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ విషయంగా మాట్లాడుకుందాం.

బ్యాండ్ మేడం ఇది ఈ మూవీ టైటిల్. బ్యాండ్ మేడం చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట, మీరు ఎంజాయ్ చేసిన ఈ సాంగ్. సరే, మనము తెలుగు కానీ హిందీ కానీ అసలు సెలబ్రిటీస్ హౌ డూ దే మెయింటైన్ దేర్ స్కిన్, ఆ గ్లోయింగ్ స్కిన్ ఏదైతే ఉందో ఏళ్ల తరబడి. మామూలుగానే మనం 2 రోజులు అంటే ఫేషియల్ చేయించుకుని చక్కగా మెయింటైన్ చేసి స్మూత్ గా చక్కగా ఉన్న స్కిన్ ని అన్ని ఉన్న రెగ్యులర్ హెల్దీ పీపుల్ ఐ వెంట్ టు సే 2 రోజులు అట్లా ఎండలో వెళ్ళిరాగానే లేదా నార్మల్ డే టు డే లైఫ్ లో ఉండగానే మొత్తం ఆ గ్లో అంతా ఇలా తగ్గిపోతుంటుంది. మళ్ళీ 15-20 డేస్ కి మళ్ళీ దాన్ని ఏదో కష్టపడి దాన్ని ఏదో చేస్తూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కొంతమంది నేచురల్ గ్లో అలాగే ఉంటుందండి, వారి గురించి కాదు నేను చెప్పడం. బట్ సినిమా వాళ్ళకి కూడా తప్పవండి ఇలాంటి కష్టాలు. ఎంత లేదన్న మంచి హెల్త్, డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ అన్ని మెయింటైన్ చేస్తూ కావాల్సినంత లీటర్లు మంచి నీళ్ళు తాగుతూ ఫుడ్ బ్యాలెన్స్డ్ గా తింటూ అన్ని చేస్తున్నప్పటికీ ఎంత బాగా వాళ్ళు ఇండోర్స్ లోనే ఉండి ద వే దే వాంట్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్స్ అని చేసినప్పటికీ కూడా మనలాగా ఏమి రోడ్డు మీద తిరగరు కదా, అందుకనే వాళ్ళకి అంత బాగుంటుంది అని అనుకోవడానికి లేదు. వాళ్ళకి కూడా చాలా దగ్గర ఎక్స్పోజ్ టు మల్టిపుల్ క్లైమేట్స్, వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెదర్స్ లో షూటింగ్స్ చేస్తూ ఉంటారు, గంటల తరబడి హెవీ లైటింగ్స్ ఉంటాయి కదా, వాటి మధ్య కూడా ఉండి వాళ్ళు చేయటం వల్ల వాళ్ళ స్కిన్ మీద కూడా ఇటువంటి ప్రభావం బాగా చూపిస్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు దుమ్ము ధూళి అన్ని దే ఆర్ ఆల్సో ఎక్స్పోజ్ టు ఇట్. సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు అనే విషయంగా వస్తే, వాళ్ళు ఆన్ స్క్రీన్ వచ్చి చాలా సార్లు సోషల్ మీడియా ద్వారా రకరకాలు వాళ్ళు చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హోమ్ రెమెడీస్, హోమ్ మై మామ్ సీక్రెట్ అంటూ రకరకాల ఏవేవో చెప్తూ ఉంటారు. అలా చెప్పేవి ఉన్నాయి. అలా కాకుండా సామాన్యంగా మనందరికీ తెలిసినవి ఏంటి అంటే బోటాక్స్, ఫిల్లర్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ తో పాటుగా చేసేవి, పిగ్మెంటేషన్ కరెక్షన్స్, స్కిన్ రీసర్ఫేసింగ్, కెమికల్ పీల్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు ఎనీ స్పా ఆర్ బ్యూటీ ట్రీట్మెంట్స్ మీరు మీ దరిదాపులు ఉన్న వాటికి వెళ్తే కూడా నార్మల్ పీపుల్ కూడా ప్రిటీ మచ్ అవైలబుల్ గా ఉన్నాయి. అవి అఫ్ కోర్స్ అండర్ స్పెషల్ గైడెన్స్ అండ్ కేర్ అవి చేస్తారు. అయితే బాగా ఫేమస్ గా ఉన్నది కొరియన్ స్కిన్ కేర్ రొటీన్, రైస్ వాటర్ అనేసి రకరకాల అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా లేజర్ టోనింగ్ గురించి మనందరికి కూడా తెలుసు, దట్స్ అ హైయర్ ఎండ్ ట్రీట్మెంట్ అండ్ దానికి వచ్చే కాంప్లికేషన్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అవి కూడా చెప్పకుండానే తెలిసిపోయే విషయం. అయితే నేను ఎక్కువగా నా దృష్టికి వచ్చినది, నేను ఏ విషయంగా మాట్లాడాలనుకున్నానంటే సమ్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్, అంటే కొన్ని ఫేస్ ప్యాక్ లా ఫేస్ మీద వేసుకుంటారు, కొన్ని ఓరల్ గా నోటి ద్వారా తినే క్యాప్సుల్స్ అవ్వచ్చు, లిక్విడ్స్ అవ్వచ్చు, పౌడర్స్ అవ్వచ్చు, అవి ఎట్లాగూ డిఫాల్ట్ చాలా మంది రిస్క్ తీసుకుని వాడతారు. అయితే గ్లూటథైయోన్ అనే ఒక మెటీరియల్, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డస్, బట్ దట్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అండ్ ఐవీ డ్రిప్స్ అని అన్నారు. ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ ఇట్స్ ఓన్లీ ఇమాజినేషన్ అనేది మనకి తెలీదు, బట్ తెలిసిన విషయాలు మాట్లాడుకుందాం. ఎక్స్క్లూజివ్ లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ట్రిప్. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కాల్ చేసేయండి.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా
2: yes sir
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్ ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ ఆప్షన్ సి థాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్
2: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం ఇట్స్ చాట్ థాలీ అండ్ క్యాటరింగ్
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్ రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్ ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి
0: చందు మరి వండనా
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల
0: పిచ్చి చందు స్వదేశం మీకుంది కదా వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది సో టెండర్ సో జ్యూసీ కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు జస్ట్ మటనే కాదు వాళ్ళ ఫిష్ చికెన్ ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ
4: స్వదేశీ మీట్ ఫ్రెష్ టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ
5: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం దీనికి మీ సంజాషి ఏంటి
6: గిల్టీ యువర్ ఆనర్ గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్
7: yes
6: ఒకరోజు బిర్యానీ అని ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని ఎలా ఆగను మహాశయ ఎలా ఆగను
0: when it's that good you can't help but go back taste the verdict yourself at Babaji Dallas's favorite spot for authentic Indian flavors dine in take out or delivery
5: what is this address again
0: Babaji Indian Cuisine 8201 Ohio Drive Plano call 972-234-9909 or visit babajikaters.com

బాపు చిత్రం నుంచి ఈ పాట. సరే, మనము ఈ గ్లూటాథియోన్ డ్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దిస్ ఇస్ వైడ్లీ డిస్కస్డ్ ఆఫ్టర్ దట్ వైరల్ క్లిప్. ఒక జాన్వీ కపూర్ ఎక్స్క్లూజివ్ గా ఇంటర్నెట్ లో ఒక క్లిప్ చాలా రోజులు వైరల్ అయిందన్నమాట. ఇది దీని గురించి మాట్లాడాలి అంటే నాట్ అబౌట్ ద క్లిప్, ఇట్స్ అబౌట్ ద ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ఇట్ డెలివర్స్ ఎ మ్యాసివ్ డోస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ అట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ వర్క్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ టు నేచురల్లీ డీటాన్ ద స్కిన్. దాంతోపాటు ఫేడ్ అవే ద హైపర్ పిగ్మెంటేషన్ అండ్ బ్లాక్ ద పాత్వేస్ దట్ ఫార్మ్ డార్క్ మెలనిన్ ని చేసే వాటిని. సో ఇదంతా స్కిన్ నుంచి ఇటువంటి ట్రీట్మెంట్ జరగటం మొదలు పెడుతుంది అని అంటారు. బట్ యాజ్ దే సే, దే స్ట్రాంగ్లీ సే ఇట్స్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ అండ్ రిజల్ట్స్ ఆర్ టెంపరీ అండ్ దే రిక్వైర్ రెగ్యులర్ మెయింటెనెన్స్, మస్ట్ బి స్ట్రిక్ట్లీ మానిటర్డ్ విత్ ఎక్స్పర్ట్స్ అండ్ ఆ ప్రొవైడర్ కూడా ప్రాపర్లీ లైసెన్స్డ్ వాళ్ళు ఉండాలి అనేసి అంటారన్నమాట. So I'm not sure if it is reachable to anybody, but definitely this is one of the option which some celebrities prefer ani vinnanu, and it gives instantly also results. I don't know, of course dantho paatu regular maintenance daniki kavalsina vanni cheyalsindaithe default adu odilesi idi maatrame chestha ante kudaradu. So this is an additional for your exclusive skin whitening.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా, చాలా రోజుల నుంచి ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది ఈ పాట అనిపిస్తుంది నాకు. సరే, నేనైతే ఇంకా మంచి మంచి పాటలు పెట్టాను. హడావుడిలో మీరు మర్చిపోకండి, మీకేమైనా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్, మీ రిక్వెస్ట్ సాంగ్ ని తప్పకుండా వినిపిస్తాను. సరే, మరి కొన్ని ఆల్ టైమ్ హిట్స్ అని ఉంటాయి కదా, వాటిని కూడా నేను లైన్అప్ చేశాను. సరే, నేను ఏమంటానంటే మధ్యలో ఒక మంచి క్లిప్పింగ్ వినిపిద్దాం అనిపించిందండి. మన డిస్కషన్ ఇట్ విల్ కంటిన్యూ ఆల్ ద వే టిల్ 1 PM. మనము ఓపెన్ చేసిన ఏ టాపిక్ ని మధ్యలో వదిలే సమస్య లేదు, శుభ్రంగా చాలాసేపు మాట్లాడుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ లిజనింగ్ అండ్ మీరు షేర్ చేసుకోవాలి, అయ్యో టాపిక్ అయిపోయిందే నేను కార్ దిగి ఫోన్ డయల్ చేసే లోపల అని అనుకోకుండా, మీరు 1 o'clock వరకు యూ కెన్ స్టిల్ టాక్ టు మీ. ఆన్ ఎయిర్ వస్తే ఆన్ ఎయిర్, ఆఫ్ ఎయిర్ అయితే ఆఫ్ ఎయిర్. మీ వ్యూస్ ని, మీ పాయింట్స్ ని తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. అయితే నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, మొన్న ఒక మూవీ చూసానండి, ఆ మూవీ దాని గురించి కాసేపు ఆగి మాట్లాడతాను. మనం పాత తెలుగు, పాతది అంటే ఒక 1 year 2 years బ్యాక్ వచ్చిన తెలుగు మూవీ అనమాట. అయితే కొన్ని క్యారెక్టర్స్ ని భలే క్యాచ్ చేస్తారు కదా సినిమాల్లో. ఈ మూవీ వచ్చి మోర్ దాన్ 10 years అయిందేమో. ఒక మంచి సన్నివేశం వినిపిస్తాను సినిమా నుంచి, ఏ సినిమా అని తప్పకుండా మీరు గుర్తుపడతారు ఐఎమ్ ష్యూర్. సో వెంటనే కాల్ చేయండి, 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, ఏంటి ఈ టాపిక్ అని ఎందుకు ఇలా మాట్లాడండి, కొన్ని టిపికల్ క్యారెక్టర్స్ ని పడతారు, రైటర్స్ అవ్వచ్చు లేకపోతే డైరెక్టర్స్ అవ్వచ్చు లేదా ఆర్టిస్ట్ దెమ్సెల్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్ మీద వర్క్ చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఇటువంటి ప్రెజెంటేషన్ ఉండాలి ఈ క్యారెక్టర్ కి అని వాళ్ళు కూడా ఆలోచించి క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి మరీ చేస్తూ ఉంటారు కదా కొన్ని కొన్నిసార్లు. అలాంటి వన్ ఆఫ్ ద క్యారెక్టర్ మన వన్ అండ్ ఓన్లీ బ్రహ్మి గారు చేసిన క్యారెక్టర్. ఆయనకి ఏ మాట పూర్తిగా వినే అలవాటే లేదండి. మనం అయితే ఎందుకు చెప్పడం పూర్తిగా, మనం కూడా సగమే మాట్లాడుకుందాం.
1: నాకు తెలుసు మీ తమ్ముడు చావుకు కారణం దేవరాజు కాదు, వాడి చెల్లెలకు కాబోయే ముగుడు. కాబట్టి లెక్క ప్రకారం వాడు నువ్వు చంపేయాలి, చంపేసుకో.
2: వాడిని చంపాలంటే మీ ఇంట్లోకి రావాలి కదా.
1: ఎవడొద్దన్నాడు? నీతో మాట్లాడటానికి నీ ఫ్యాక్టరీకి రాలా? నువ్వు అలాగే వచ్చే
2: దేవరాజు ఇంటికి వేరే మనుషులు ఎలా వచ్చేది?
1: రేపు నిశ్చితార్థం, రాత్రికి పార్టీ, మా వసారా మొత్తం సారా ప్రవహిస్తుంది. మీ వాళ్ళని నువ్వు పంపించు, వాళ్ళని నేను లోపల కుదులుతాను. వాడు పడుకున్నప్పుడే లేపేయాలి, నిద్రలో నుంచి కాదు.
2: మా మందిని మీరు ఎలా గుర్తుపట్టేది?
1: అందరినీ ఎడకండాలేసుకుంటామని చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరన్నా ఫోన్ చేస్తే ఇలా సింగిల్ గా గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూర్చున్నట్టు రావద్దు. ఏ చేస్తారు
3: వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం?
1: అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు,
3: తెలుపుకుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అదండి,
4: తృప్తిగానా?
5: వీటి తగినట్టు హాయ్ అనిపించింది.
4: హాయా?
5: ఆస్తికి ఆనందానికి లింక్ లేదని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది.
4: ఆశ్చర్యం కూడానా?
5: ఇన్ఫాక్ట్ మనం బెటర్ అవ్వాలంటే ఇలాంటి ఇంకా ఇంకా కావాలనిపించింది.
4: ఇంకా ఇంకా కావాలని కూడా అనిపిస్తుంది. బాధ మాత్రం అనిపించడంలా.
5: యాక్చువల్లీ ఈ 4 ఆప్షన్ రైట్ అండ్ ప్రూవ్ చేస్తాను.
4: ప్రూవ్ చేస్తావా? చేయి చూద్దాం.
6: చాలు చాలు చాలు చాలు
5: చాలు అని ఎప్పుడు అనిపిస్తుంది?
4: తృప్తిగా అనిపించినప్పుడు.
5: ఫస్ట్ ఆప్షన్ అయిపోయినట్టే
4: అయిపోయింది.
7: మరి హైగా ఎప్పుడు అనిపిస్తుంది?
4: అలా కొట్టబాకండి అయ్యా, చచ్చిపోతాడు.
5: ఆపితే చాలా రిలీఫ్ ఉంది కదా. ఆప్షన్ 2 ఇదే హాయ్ అంటే.
7: మరి ఆశ్చర్యం అనిపిస్తుంది.
4: దట్స్ ఆప్షన్ నెంబర్ 3. డోంట్ బీ ఇన్ హరీ, నేను మీకు ప్రదర్శింప చేస్తాను.
7: షూర్ సార్.
4: ప్రదర్శింప చేయి, నా చెప్పల మీద మీ ఎక్స్పెరిమెంట్ ఏంటరా.
5: దీన్నే ఆశ్చర్యం అని పిలుస్తా.
7: ఆశ్చర్యం
4: బుద్ధున్నవాడు ఎవడో ఇలాంటివి ఇంకా కావాలని కోరుకోడు.
1: మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది సార్.
4: అన్ని వేళలా మీరే కరెక్ట్ అని అనుకోవద్దు.
5: ఏది కావాలి?
4: సర్లే, అది తీసేయండి. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి
7: సార్. కళ్ళ కట్టడి చూపించారు.
5: మా ఫాదర్ మీద అభిప్రాయం మారటానికి నా దగ్గర ఇంకో ఎక్స్పెరిమెంట్ ఉంది.
1: ఇది ఒక్కటే ఆయన చూపించండి.
4: ఏంటా పేపర్స్? అంటే
7: ఫీడ్బ్యాక్ పేపర్ సార్. ఈ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే గుడ్ అని, బాగా నచ్చితే సూపర్ అని, ఇంకా బాగా నచ్చితే ఎక్సలెంట్ అని తిక్కుపెట్టండి.
4: నాతో కామెడీ చేస్తున్నారా? మా బామ్మతో చెప్పి మీ ఎంత తెలుస్తారంటే.
3: ఇలా రండి, ఎర్ర కండువాలు వచ్చే టైం అయింది. వాళ్ళను లోపల కొదులు, వీళ్ళ సంగతి వాడు చూసుకుంటాడు.
8: చూస్తాను రా. మనోళ్ళే పంపించేయండి. ఎర్రతో వాళ్ళు ఎక్కడ కొన్నారా? బాగున్నాయి.
0: ఇంతకి ఎవరి క్యారెక్టర్, ఏమా చిత్రం తెలిస్తే కాల్ చేయండి. ఈలోగా నేను మంచి పాట వినిపిస్తాను ఫ్రమ్ సమ్ డిఫరెంట్ మూవీ.

0: సరిపోదా శనివారం నాని మూవీ ఈ సినిమా నుంచి పాట మనం వినేసాం. నాకు ఉదయం నుంచి ఐ థింక్ ఐ గాట్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ సాంగ్. ఐ థింక్ మితాని మంచి పాటలు వినిపించానని నేను అనుకుంటున్నాను. సరే, ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి. ఆ క్యారెక్టర్ తెలియదు ఎవరికి చెప్పండి. అఫ్ కోర్స్ వీ ఆల్ నో ఏది పూర్తిగా వినకుండా హడావుడి హడావుడి చేసేసే క్యారెక్టర్. అయితే ఈ క్యారెక్టర్ ఓకే, నాకు మరొక క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. మొన్న చూసాను మూవీ అని చెప్పాను కదా, అది ఈ మూవీ మీకు తెలిసేమో. ఐ వాంట్ టు వెయిట్ అండ్ నో ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఈ మూవీలో మన వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అనమాట, వాయిస్ బట్టి మీరు డిఫాల్ట్ చెప్పేస్తారు. ఈగో, ఈగో పాత్ర, ఫుల్ ఆఫ్ ఈగో. ఎంత ఈగో అంటే నేను చెప్పను, డెఫినెట్ గా మీరు క్యాచ్ చేస్తారు, ఈ క్లిప్పింగ్ లోనే ఉంటుంది. అది నాకు భలే నచ్చింది. ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాంటి ఇంప్రొవైజేషన్స్ ఆర్టిస్ట్లే చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్న టీమ్ లోంచి వస్తాయా, హౌ డు దే గెట్ దీస్ కైండ్ ఆఫ్ థాట్స్ అని అనిపించింది. ఈగో ఈ రేంజ్ లో కూడా ఉంటుందా అనిపించింది. ఫన్నీ బట్ ఈగో.
1: వైజాగ్ నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా, టూ డేస్ అని ముందుంటా.
2: నువ్వేంటి బాబా ఇలా వచ్చా?
3: ఇలానే లాంగ జాకెట్ ఇచ్చి అది కట్టుకుని అలా వస్తాను. నువ్వు టీచర్ నిజంగానే వేసుకొస్తానండి సరే?
2: అంటే బాబా
3: ఇప్పుడు నాయరేకి వచ్చి నా ఇంట్లో ఉండకుండా ఇక్కడెక్కడ ఉంటున్నా, ఇగో ఏం కావాలి?
2: అది కాదు బాబా, నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను.
3: నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ లో ఊరుకుంటారా?
2: అయ్యో, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్ళు తాగనా?
4: బీచ్ లో పాప బొమ్మ ఏంటది?
3: ఐ నో, సెల్ఫ్ రెస్పెక్ట్. కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో క్వింటల్లో ఉంది. టాకర్ బ్యాట్స్.
2: ప్లీజ్ బాబా,
3: ప్లీజ్ బాబా. ఇప్పుడు బావేనా దేవుడు అనే టాటూకు ఫార్ ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు.
2: ఎవరికి?
3: ఇంకెవరికి? నీకే. ఆ టాటూ చూసారా? సరే, మన తాలూకు కానీ భయపడతారు.
2: టాటూ వద్దులే బాబా, నేనే వచ్చేస్తా.
3: మరి ఇప్పుడే పోయింది సెల్ఫ్ రెస్పెక్ట్. టాకర్ బ్యాట్స్.
0: ఇగో క్వింటాల్లో ఉంది అన్నది వరకు డైలాగ్ లో బాగుంది. తర్వాత ఇంప్రొవైజేషన్ ఎప్పుడు అనిపించింది అంటే ఆ పాత్రకి కార్ డోర్ వేసేటప్పుడు, ఆఫ్టర్ ఆల్ కార్ డోర్ వి నిన్ను నేను చేత్త వేయడమంటే అదే చెప్పకొని కాల్తో వేస్తారు అనమాట. అది నాకు భలే బాగా, అంటే నేను విని చాలా నవ్వుకున్నాను. ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు అంత డీటెయిలింగ్ లో నేను అబ్జర్వ్ చేయలేదేమో. మొన్న ఎప్పుడో తిరిగి ఇలాంటి మూవీస్, హాలిడేస్ అంటే చేసే పని ఏంటి, తిరిగి తిరిగి మూవీస్ చూడటమే. మీరు కూడా మరొక్కసారి వినండి.
2: అది కాదు బాబా, నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను.
3: నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ లో.
0: అది ఎలా అంటే కరెక్ట్ గా వెరీ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. కార్ ఎక్కి కార్ దిగాక అనుకుంటా, కార్ దిగి వెన్నెల కిషోర్ గారు అంటారు ఆ డైలాగ్. నాకు భలే క్యూట్ గా అనిపించింది. ఎంత చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ సమ్ టైమ్స్ దే డూ మ్యాటర్ ఏమో. ఆ క్యారెక్టర్ ని కంటిన్యూటీ అనమాట. జస్ట్ కార్ దిగి వెళ్ళిపోతే క్యారెక్టర్ ఏముంది చెప్పండి. అక్కడ కూడా ఒక పంచ్
3: దేవుడు అనే టాటూకు ఫాల్ ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు.
2: ఎవరికి?
3: ఇంకెవరికి? నీకే. ఆ టాటూ చూసారా? సరే, మన తాలూకు కానీ భయపడతారు.
2: టాటూ వద్దులే బాబా, నేనే వచ్చేస్తా.
3: ఇప్పుడే పోయింది సెల్ఫ్ రెస్పెక్ట్. టాకర్ బ్యాట్స్.
0: విన్నారా? భలే అనిపించింది నాకు. క్యారెక్టర్స్ మూవీస్ లో ఉండటమే కాదు, వాటికి ఆ మాత్రం వెయిటేజ్ కూడా తీసుకొస్తారు. సరే, సినిమా పేరేంటి, మీరు కూడా ఈ క్యారెక్టర్ ఈ సినిమాలోంచి అని అనుకుంటారు కదా. సినిమా పేరు తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్.

0: కోట్ మూవీ నుంచి మనం ఈ పాట వినేశాం. సరే, ఇలా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా టైం పాస్ చేసేస్తుంటే లంచ్ టైం అయిపోతుంది. 12 ఇంకొక 2 నిమిషాల్లో గ్యాప్ లో 12 గంటలు కొట్టేస్తుంది అన్నమాట మనకి స్టూడియోలో సమయం. మరి ఫుడ్ సంగతి ఏంటి? అది అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలంటే హెడ్ టు A2B's. A2B has new range of instant mixes, powders, masalas, paste and pickles. Fluffy ragi idlis aina, tangy kungura rice aina, traditional taste you get to enjoy in minutes only at A2B. A2B Frisco, A2B Little Elm. Visit a2btexas.com or call 214-872-2345. Adanamata. Sare. మరి మనము కార్యక్రమంలో నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్దాము. మనకి కమర్షియల్ బ్రేక్ కి జస్ట్ 1 మినిట్ అవే ఉన్నాం. సో మీరు గనక నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తే మీ కాల్ నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను, అండ్ ఆఫ్టర్ ద బ్రేక్ ఐ కెన్ టేక్ యువర్ కాల్ ఆన్ ఎయిర్ ఆల్సో. సామాన్యంగా రిడిల్స్ అడుగుతాం కదా, ఇవన్నీ నా సొంత కవిత్వాలు అన్నమాట. మీ రిడిల్స్ రూపంలో మీకు అందిస్తున్న స్వంత తప్పు కవిత్వం అన్నమాట. సో ఫస్ట్ వన్ విచ్ ఐ గోయింగ్ టు ఆస్క్ యూ, హెల్దియర్ వర్షన్, హెల్త్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి. ఐ మూవ్ అండ్ జంప్ విత్ యూ ఎవ్రీ టైమ్, బట్ ఐ నెవర్ గెట్ టైర్డ్ వైల్ యూ డూ. ఐ డోంట్ గెయిన్ ఎనీథింగ్ బట్ యూ లూజ్ ఎనర్జీ. స్టిల్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ అండ్ స్పెండ్ టైమ్ విత్ మీ, ఐ కెన్ మేక్ యూ హ్యాపీ, ఫిట్ అండ్ హెల్దీ. వాట్ ఆమ్ ఐ? మీకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కాల్ చేయండి. 972-636-1966 ఇస్ ద స్టూడియో నంబర్. క్లూ ఏంటంటే హెల్త్ పరంగా మనం హెల్త్ గురించి ఇప్పుడు స్కిన్ రొటీన్ హెల్త్ డైట్ అని మాట్లాడాం కాబట్టి ఈ ప్రశ్నతో ఇవాళ రిడిల్ సెగ్మెంట్ స్టార్ట్ చేశాను. ఆలోచించండి. ఐ మూవ్ అండ్ జంప్ విత్ యూ ఎవ్రీ టైమ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnala mayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
3: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
1: Thank you for being in our journey.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooruchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్ ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్. Call 469-269-6476.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM మన ఈ ఫిల్మీ ముచ్చట్లు సంగతులు హడావిడి యాజ్ యూజువల్ మంచి మంచి పాటలు కబుర్లు. కబుర్లకు ఏముంది చెప్పండి. ఇందాక నేను యాక్చువల్లీ మీకు ఆ ప్రశ్న వేస్తున్న సమయంలో నేను కాలర్ ని హోల్డ్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే వివర్ డిస్కసింగ్ అబౌట్ దట్ పర్టికులర్ క్లిప్. ఇంతకు ముందు వినిపించిన క్లిప్ అందుకని ఇమీడియట్ గా మీకు ఆన్సర్ నేను రివీల్ చేయలేదు. వివర్ యాక్చువల్లీ డిస్కసింగ్ ఒకటేంటండి, డైరెక్ట్ ఆన్సర్ కాకపోయినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం కదా. మనకి వీఆర్ ఫ్రెండ్స్, అమెరికాలో తెలుగు నేస్తాం. సో మీరు నేను వేసిన క్లిప్పింగ్ గురించి మాట్లాడాలన్నా ఇలాంటి క్యారెక్టర్ మాకు ఉన్నారు తెలుసు అని ఏదైనా రకరకాలు మనము ప్రవాహానికి అడ్డేది చెప్పండి. బోర్డ్ విశేషాలు ఉంటాయి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ కాల్ నేను ఆఫ్ ఎయిర్ అటెండ్ అవ్వటం వల్ల ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పలేదు. సో నౌ ఐఎమ్ గివింగ్ యూ ద రైట్ ఆన్సర్. మాచర్ల నియోజకవర్గం, మన నితిన్ మరియు అంతి ఐ థింక్ అనుపమ నటించారనమాట. అండ్ అందులోనే పాట రాను రానంటూనే సిన్నదో సిన్నది ఆ సాంగ్ రీమిక్స్ మళ్ళీ చేయడం కూడా జరిగింది కదా ఆ మూవీ నుంచి. క్యారెక్టర్ పరంగా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ఇన్పుట్స్. మీకు అది భలే పట్టారండి అంటూ నాకు కాల్ చేసినందుకు కానీ చాలా థ్యాంక్ యూ. మీకు కూడా నచ్చినందుకు నేను వెరీ వెరీ హ్యాపీ, పిచ్చ హ్యాపీ. నా ఈగో సాటిస్ఫై అయ్యింది మీకు నచ్చింది అనే విషయంగా. సో అలా ఉంటుందండి, కాల్స్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో మర్చిపోతూ ఉంటాం. ఎనీవేస్, ప్రశ్న మరొక్కసారి ఈ రిడిల్ ని సాల్వ్ చేస్తూ కూడా కాల్ చేయండి. 9726361966 ఈజ్ ద స్టూడియో నంబర్. అది సంగతి. రిడిల్ ఏంటంటే, ఐ మూవ్ అండ్ జంప్ విత్ యూ ఎవ్రీ టైమ్ బట్ ఐ నెవర్ గెట్ టైర్డ్ వైల్ యూ డూ. ఐ డోంట్ గెయిన్ ఎనీథింగ్ బట్ యూ లూజ్ ఎనర్జీ. స్టిల్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ అండ్ స్పెండ్ టైమ్ విత్ మీ, ఐ కెన్ మేక్ యూ హ్యాపీ, ఫిట్ అండ్ హెల్దీ. వాట్ ఆమ్ ఐ?

సూపర్ సాంగ్ అండి. యాక్చువల్లీ ఇది మనకి బడే మియా ఛోటే మియా మూవీ నుంచి గోవింద అండ్ రవీనాథ్ టండన్ మీద పిక్చరైజేషన్ జరిగిన పాట, అల్కా మరియు ఉదిత్ నారాయణ సాంగ్ అన్నమాట. యాక్చువల్లీ ఒకప్పుడు గోవింద అది చాలా ఫేమస్, ఆయన స్టెప్స్ డాన్స్ మూవ్స్ కూడా భలే ఫాస్ట్ గా చేస్తారు ఆయన అని ఒక ఉండేది ట్రెండ్. ఎనీవేస్, సో రైట్ నౌ మన రెడిల్ కి ఆన్సర్ ఏంటంటే, I move and jump with you every time is a jump rope. Yes, healthy related and నేను ఆల్రెడీ చెప్పేసి పెద్ద క్లూ ఇచ్చి చిన్న రెడిల్ ఇచ్చాను, నాకు రెండు రాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. ఎనీవేస్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రిడిల్ మీకోసం నేను సిద్ధం చేశాను, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ రెడీ. వింటూ చాలు చెప్పేస్తారండి, వినడంలోనే ఉంటుంది దీనికి సంబంధించి ఏదైనా అంతే. రిడిల్ ని ఒకటికి రెండు సార్లు వింటే అది మన ఏదో ఒక పాయింట్ లో ఆపుతుందనమాట, అక్కడ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఓ ఇదేనా ఇదేనా అని దాన్ని వెరిఫై చేస్తాం. దట్స్ హౌ రిడిల్స్ వర్క్ అని నేను అనుకుంటాను. ఎనీవేస్, నెక్స్ట్ రిడిల్ ఏంటంటే, ఇది డే టు డే మన ప్రతి ఇంట్లో ఉండే వస్తువు. చాలా పెద్ద క్లూ ఇచ్చి మరీ చెప్పేస్తున్నాను. ఐ టేక్ లాట్స్ ఆఫ్ లోడ్ యట్ ఐ నెవర్ కంప్లైన్. యూ ఎంజాయ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ బట్ ఐ నెవర్ గెట్ ఎ బైట్. Sometimes you even hit me when you are angry. Sometimes you drag me to one side and leave me in a corner. But I never move on my own. I stay silent and still, standing firm on my four strong brothers who hold me tight. What am I? Inko okay okasar repeat chestanu. I take lot of load. Yet I never complain. You enjoy your favorite food, but I never get a bite. Sometimes you even hit me when you are angry. Sometimes you drag me to one side and leave me in a corner, but I never move on my own. I stay silent and still, standing firm on my four strong brothers who hold me tight. What am I?

ఫిదా మూవీ నుంచి మనం ఈ పాట ఎప్పటి నుంచో వింటున్న సూపర్ డాన్స్ నంబర్ కింద చెప్పాలి. ఎంత ఇష్టంగా అందరూ ఈ పాటకి డాన్స్ చేస్తారు. ఇందాక నేను గోవింద సాంగ్ వినిపించినప్పుడు ఫర్ సమ్ రీజన్ అనిపించింది అనమాట, ఇలాంటి యంగ్ టాలెంటెడ్ ఎనర్జెటిక్ మన సాయి పల్లవి, ఇఫ్ షీ హ్యాస్ టు పేర్ అప్ విత్ సమ్ ఆఫ్ దిస్ డాన్స్ లెజెండ్స్ తోటి అయితే ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు అనిపించింది చిరంజీవి గారు అంటే మనకి డాన్స్ కి పరంగా ఇంకా అసలు చెప్పడానికి ఏముంది చెప్పండి, ఆయన డాన్స్ కి గురువు అనే చెప్పాలి. ఆయన వేసినట్టుగా ప్రతి స్టెప్ ని డాన్స్ మాస్టర్ వేసుండొచ్చేమో కానీ ఆయన చేస్తే స్టెప్పే గ్రేస్ తెచ్చిపెట్టుకుంటుంది అలా. సో అలా సాయి పల్లవి షుడ్ మ్యాచ్ ఆర్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్, ఐ డోంట్ నో, ఇంకా వినలేదు వారి కాంబినేషన్ లో ఎటువంటి సాంగ్ మూవీ అండ్ సంథింగ్. సో ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అలాగే గోవింద ఇస్ లైక్ నౌడేస్ హీస్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ హై ఎనర్జీస్, బట్ ఇంకెవరితోటైనా ఆవిడ సాయి పల్లవి పేరప్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీ వంతు డూ షేర్ విత్ మీ. నేనైతే చిరంజీవి గారితో ఇప్పుడు కూడా ఐ రియలీ ఫీల్ దట్ షుడ్ బి దేర్ అని. ఎస్, సరే నేను అడిగిన రిడల్ కి నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను. అది సర్వసాధారణం అండి. ఇంట్లో అంత హెవీ లోడ్ తీసుకుంటుంది, ఫుడ్ పెట్టి తింటారు అంటే ఏంటి చెప్పండి? యాజ్ సింపుల్ యాజ్ ఎ టేబుల్, దట్స్ ఆల్.

సుందరకాండ చిత్రం నుంచి ఈ పాట. సరే, మరి నెక్స్ట్ నేను ఒక రిడల్ ఇస్తాను. అది తెలుగు మూవీ టైటిల్ పరంగా మీరు చెప్పాలి, అంటే తెలుగు మూవీ టైటిల్ రిలేటెడ్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను. రిడల్ వచ్చేసి నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ రిడల్ ఇన్ ద సెన్స్ సినిమా సినిమా స్టోరీ సినిమా ప్లాట్ పరంగా నేను ఒక రెండు మూడు వాక్యాలు చెప్తానన్నమాట. హియర్ ఇట్ కమ్స్. ఒకవైపు పూజలు చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి, మరోవైపు విలన్స్ ని ఫుల్ ఆన్ ఫైట్లు చేస్తూ ఉంటాడు. పగలు ఫుల్లీ ట్రెడిషనల్, బట్ ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ హిమ్ ఇస్ టోటలీ యాక్షన్ ఓరియంటెడ్. మాటల్లో సంస్కారం, ఫైట్ లో ఫుల్ ఆన్ ఫైర్. కిచెన్ లో అయితే ఇంకా పులిహార కలుపుతుంటాడు, పులిహారలో పోపేసినంత ఈజీగా విలన్స్ ని ఏరి పారేస్తూ ఉంటాడు. ఎవరితడు? ఇతని పేరు మీదే ఉంది సినిమా టైటిల్. తెలిస్తే కాల్ చేయండి 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్.

బ్యూటిఫుల్ సాంగ్ యాజ్ యూజువల్ బట్ లెట్ ది సాంగ్. ఓం శాంతి ఓం చిత్ర నుంచి నేను ఈ పాట వినిపించాను. మరి నేను ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను ఆ సినిమా నుంచి పాట వినిపిస్తాను. వింటుంటే మీకు తెలిసిపోతుంది పులిహారలో పోపేసినంత ఈజీగా సమాజంలోని విలన్స్ ని కూడా ఆట పట్టించి మాట పెట్టేసే ఆ హీరో ఏంటి, సినిమా ఏంటి, ఆ సినిమా టైటిలే, ఆ క్యారెక్టర్ యొక్క పేరు.

ఇందాక నేను రిడల్ చెప్పాను కదా, పగటి పూట పూజలు అంటాడు, భక్తి అంటాడు, సంస్కారం అంటాడు. ఒక సెకండ్ వర్షన్ ఆఫ్ హెమ్ విల్ బి డూయింగ్ సొసైటీలో చెడుని తొలగించి సంస్కరించడం. దట్ ఈస్ నన్ అదర్ దాన్ డీజే దువ్వాడ జగన్నాథం.

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
4: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
8: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్ అంటూ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM సూపర్ సండేస్ అంటూ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. సో ఈ సండే కూడా మీరు తప్పకుండా ట్యూనింగ్ అవ్వండి. అండ్ కిడ్స్ కోసం ఎక్స్క్లూజివ్ 4 to 5 PM మనము కిడ్స్ సెగ్మెంట్ గా కూడా చేసుకుంటాం. ఇప్పుడు సెలవులు, హాలిడేస్ కాబట్టి సండే ఆఫ్టర్నూన్ 4 to 5 కిడ్స్ కెన్ ట్యూన్ ఇన్ అండ్ షేర్ దేర్ టాలెంట్ విత్ మీ ఆన్ ఎయిర్ అదనమాట. సరే, మరి ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను ఇందాక పాట వినిపించేశాను, అది మీకు సమాధానం వచ్చేసి ఉంటుంది. నేను ఇందాక అడిగింది డీజే మూవీ గురించి అనమాట. మరొక మూవీ గురించి కూడా నేను రెడీ పెట్టాను. ఐ హ్యావ్ ఇన్నఫ్ టైమ్ టు డూ దట్. బట్ ఈలోగా మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిద్దాం అనుకుంటున్నానండి. ఇంకెక్కడికి, మన రేడియో సురభి జాతరకి అట్టే లేదండి. ఈ ఆదివారం కాక పై ఆదివారమే మంచి గోల్డెన్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. మేము మీ అందరినీ కలవచ్చు. ప్రతి ఏటా మనకి ఎంతో మంది కొత్త కొత్త లిజనర్స్ వస్తున్నారు, అలాగే మనకి కొత్త ఆర్జెస్ కూడా ఉన్నారు. సో మీ ఫేవరెట్ ఆర్జెస్ ని మీరు కలవచ్చు ఇన్ పర్సన్. ఒకవేళ ఎవ్రీ ఆర్జే విల్ బి బిజీ ఓన్లీ ఆన్ డ్యూటీ కదా, ఒకవేళ వాళ్ళు బిజీ ఉంటే కూడా మీరు తప్పకుండా, మేము ఇలా అండి, మేము ఈ షోలో మీతో కనెక్టెడ్ అయి ఉంటాము, మేము ఇది అంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ చక్కగా అందరినీ కలవచ్చు. ఫుల్ డే ఫన్ ఎంటర్టైన్మెంట్, అది మీకు ఆల్రెడీ తెలుసు. 3 ఇయర్స్ నుంచి మనం కలిసి డాలస్ లో జాతర జరుపుకుంటున్నాం. ఈసారి 4th ఇయర్ కూడా ధూమ్ ధామ్ గా జరుపుకోబోతున్నాము. ఈసారి ఏముండబోతోంది, మన సీతారాముల కళ్యాణం ఉంటోంది. మాటావారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు ఉదయం. సో దీంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా, రిజిస్టర్ చేసుకోవాలన్నా, ఒక సెపరేట్ పేజ్ అంటూ కాదు, అన్ని ఇక్కడే ఉన్నాయి. radiosurabhi.com/RSJ radiosurabhi.com/RSJ దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే కళ్యాణంలో భాగస్వాములు అవ్వచ్చు. అలాగే కోలాటం, ఈ సంవత్సరం కోలాటం పూర్తిగా ఉచితం. సీత

రాములు కళ్యాణోత్సవంలో మనమందరం సందడి చేయాలి, కోలాటాలు ఆడాలి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. స్టిల్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ క్యాచ్ అప్. మీకు ఎట్లా అండి ఇట్టే వచ్చేస్తుంది, నాలుగు స్టెప్పులు ఇట్టే పట్టేస్తాను అని మీరు అనుకుంటే తప్పకుండా మీరు కూడా రిజిస్టర్ చేసుకుంటే మీకు కూడా వీడియోస్ వస్తాయి. మీరు మా కొరియోగ్రాఫర్స్ తో కలిసి ఈ నెక్స్ట్ వీక్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కలిసి అందరం కోలాటం ఆడదాం, చాలా సరదాగా ఉంటుంది. వెరీ మచ్ ఐ నో యు ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ అందరినీ తీసుకుని రావచ్చు. దీంతో పాటు మర్చిపోకుండా కోలాటం స్టిక్స్ ని మాత్రం ప్యాక్ చేసేసుకోండి.

బాగుంది కదా, నా ఫేవరెట్ నా పెళ్ళామే, సుహాస్ మూవీ అన్నమాట ఇది. జనక అయితే కనక. సరే, ఇంకొక మూవీ టైటిల్ మీరు క్యాచ్ చేయాలండి. మూవీకి సంబంధించి ఒక నాలుగు ముక్కలు నేను చెప్తాను, నాలుగే నాలుగు, చారే చారు, చార్ లైన్స్ లో మూవీ గురించి నేను చెప్తాను. అది మీకు కరెక్ట్ గా కన్వే అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది మాత్రం నాకు కావాలండి ఆన్సర్. ఐ ట్రైడ్ మై బెస్ట్. నేను చాలా చాలా ఇవాళ ఏంటో మరి టఫ్ గా ఇచ్చానేమో, నాకు రాంగ్ ఆన్సర్స్ కూడా చాలా వచ్చాయి. ఎనీవేస్, దాట్స్ ఆల్వేస్ ఓకే. సరే, ఇప్పుడు మూవీ గురించిన మాటల్లో మూవీ ఏంటి అంటే, ఈ మూవీ సంబంధించి నమ్మకం లేని, అంటే దేవుడంటేనే నమ్మకం లేని ఒక వ్యక్తి తర్కమే దేవుడు అంటాడు. అంటే దేవుడే నమ్మని మనిషి వాదిస్తూ దేవుడే లేడు అంటాడు, తర్కమే దేవుడు అంటాడు. ప్రశ్నలు ఎక్కువ, నిజం కోసం కోర్టు కూడా ఎక్కేస్తాడు. ఒక సాధా మనిషి రూపంలో ఒక రహస్య శక్తి వస్తుంది, అప్పుడు తెలుసుకుంటాడు దైవం మాటల్లో కాదు ఆచరణలో, అనుభవంలో ఉంటుంది అని. ఏంటా మూవీ, తెలుగు మూవీయే, చాలా ఈజీ కదా.

నేను మాట్లాడిందాక గోపాల గోపాల చిత్రం గురించి, దైవ భక్తి లేకపోవడం, డిబేట్ తో కోర్టు వరకు ఎక్కడం, ఒక అదృష్ట రూపం వచ్చి ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పడం, అంటే వాట్ ఈజ్ హౌ టు లుక్ ఎట్ ఇట్ అనే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అందించడం, ఇదంతా మన గోపాల గోపాల మూవీ గురించి అనమాట నేను మాట్లాడింది. హోప్ యూ లైక్ టుడేస్ సెగ్మెంట్. ఇంకొక 15 నిమిషాలు ఉన్నాయి, అయితే మనకి నెక్స్ట్ స్టార్ట్ చేయొచ్చేలోగా మరొక్కసారి మనం రేడియో సురభి జాతర విశేషాలు మాట్లాడుకుందాం. మీరు సండే రోజున జూన్ సెవెంత్ కాదు, అమ్మో ఈ ఆదివారం కాక పై ఆదివారం అని చెప్పేశాను కదా, జూన్ 7న మన రేడియో సురభి జాతర ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరుగుతోంది. అక్కడ అఫ్ కోర్స్ ఫుడ్ బూత్స్ ఉన్నాయి, వెండర్ బూత్స్ ఉన్నాయి, బోల్డని స్టాల్స్ ఉన్నాయి. మీరింతకాలం ఓట్ చేశారు కదా మీ ఆర్జే అవార్డ్స్, ఎవరికి ఓటు వేశారు, మీ ఫేవరెట్ ఆర్జేకి అవార్డు వచ్చిందా లేదా అక్కడ రివీల్ అవుతుంది స్టేజ్ మీద. అలాగే కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఉన్నాయి, ఏదన్నా ఎవరైనా నామినేట్ చేయాలన్నా వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, అన్ని డీటెయిల్స్ మీకు రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ radiosurabhi.com/RSJ ఇక్కడ ఉన్నాయి. అండ్ స్పాన్సర్షిప్స్ కోసం అయితే 516-851-6919 ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్ ఇంకా ఏదన్నా మాట్లాడాలి తెలుసుకోవాలి అంటే నిర్మొహమాటంగా admin@radiosurabhi.com కి మీరు మీ ఈమెయిల్ ని పంపించవచ్చు. సో మనం ఏం చేయబోతున్నాం, జాతరని జాతరలాగా అందరం కలిసి ఒక పెద్ద వేడుకలాగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో తప్పకుండా వచ్చేయండి జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ రేడియో సురభి సీజన్ 4 జాతర.

సార్ బాగుంది కదా పాట, బాగుంది. వచ్చినప్పటి నుంచి ఈ పాట మనలోకి జనశ్రవంతిలోకి వచ్చినప్పటి నుంచి ఫుల్ ఆన్ ట్రెండింగ్ లో ఉంది. నైస్ సాంగ్, డెఫినెట్ గా మూవీ కోసం అయితే అందరం ఎదురు చూస్తున్నాం, మీరు కూడా. యాక్చువల్లీ ఈ మధ్య ఒక మంచి ధమాకా మూవీ వస్తే బాగుండని నేనైతే ఎదురు చూస్తున్నానండి. ఐ రియలీ వాంటెడ్ టు వాచ్ అండ్ ఈ మధ్య ఐ డెంట్ ఫైండ్ మెనీ గుడ్ మూవీస్. సరే చేస్తా చేస్తా, కాసేపు ఇప్పుడే కదా సెలవులు, ఈ వారమే కదా స్టార్ట్ అయింది, ఇంకొక వారం టైం తీసుకుని మంచి మంచి పాత మూవీస్ కూడా కొత్తగా నేను నా దృష్టికోణంతో వాడిని ఎలా చూడొచ్చు అని నేను అంటూ ఒక చేస్తాను కదా, సొంత కవిత్వం అంటూ ఉంటాను కదా, నాకు నచ్చిన విధంగా అందులో పాయింట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విధంగా ఒక్కొక్క మూవీ గురించి రాబోయే రోజుల్లో మీకోసం తీసుకొస్తాను. ఆల్రెడీ మనం అందరం చూసినవి ఈజీగా ప్లాట్ఫామ్స్ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ గా ఉన్న మూవీస్ ని మనం కలిసి మరొక్కసారి కొత్తగా ఎంజాయ్ చేద్దాం. లెట్స్ హ్యావ్ దట్ డిస్కషన్ ఇన్ కమింగ్ ఎపిసోడ్స్ రాబోయే రోజు. అయితే ఈ సండే రోజు నేను ఏం చేస్తాను అంటే జెన్ జీ ఈజ్ గోయింగ్ రెట్రో అండి, ఆ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. సో సండే కూడా మీరు తప్పకుండా ట్యూనింగ్ అవ్వండి రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. సూపర్ సండే అంటూ సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM షో చేయడానికి మీ ముందుకు వచ్చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫిల్మీ ఫ్రైడేస్, బట్ యథావిధిగా సామాన్యంగా చెప్తూనే ఉంటానండి, ఇవాళ మళ్ళీ బ్యూటీ ఓరియంటెడ్ సెగ్మెంట్ మాట్లాడుకున్నాం ఫిల్మీ ఫ్రైడేస్ లో. కాబట్టి మరొక్కసారి విన్నపం ఏంటి అంటే, వెదర్ ఎలా ఉన్నా హైడ్రేషన్ అనేది ఇంటర్నల్ గా బాడీకి మనం అందించడంలో ఉంటుంది. డెఫినెట్ గా మంచి నీళ్లు తాగడం ఇస్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. అఫ్ కోర్స్ రకరకాల షుగరీ జ్యూసెస్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, క్యాండీస్ అవ్వచ్చు, గోలాస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎంజాయ్ డూ ఎంజాయ్, నో అనట్లేదు దాంట్లో. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటర్. సో పిల్లలకి ఎస్పెషల్లీ వాటర్ ని మీరు బాటిల్స్ సెపరేట్ గా వాళ్ళ కోసం పెట్టేస్తే యూ విల్ గెట్ టు నో ఇన్ ఏ డే అసలు వాళ్ళు ఎన్ని బాటిల్స్ తాగుతున్నారు, ఎంత వాటర్ కన్స్యూమ్ అవుతోంది అని మీకు అర్థమవుతుంది. ఏదో గ్లాస్ తీసుకుని తాగితే అదొక పద్ధతి, కానీ ఎవరి బాటిల్ వాళ్ళకుంటే ఒక కౌంట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి, మనం విజిట్ చేస్తున్న పెద్దవాళ్ళకి కూడా మనము వాళ్ళకి తెలియదు ఇంత ఎండలు ఉంటాయి, ఇలా వాటర్ ఇంత అవసరం ఉంటుందని. కొంతమందికి అలవాటుగా తాగే అలవాటు ఉంటుంది, కొంతమందికి పెద్దగా పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి కూడా వీ నీడ్ ఎ కౌంట్. అసలు ఒక డేలో ఎంత తాగుతున్నారు అని తెలియటానికి మనకి 20 ounces అవి ఉన్నాయి కదా, వాటన్నిటినీ మీరు యూజ్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. బట్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ కాన్స్టెంట్లీ. అండ్ పాటల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం రేడియో సురభి ఈజ్ విత్ యూ. సో స్టే ట్యూన్ టు అవర్ రేడియో సురభి. మీరు రేడియోలో అవ్వచ్చు, యాప్ ద్వారా అవ్వచ్చు, radiosurabhi.com నుంచి కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. స్టే ట్యూన్ టు రేడియో సురభి. నా తర్వాత ఆర్చే కూడా రెడీగా ఉన్నారు షో చేయడానికి. నేను ఇంతటితో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను ఓన్లీ ఫర్ టుడేస్ ఫిల్మీ ఫ్రైడే. టాటా, బై బై.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Radio Surabhi Revisit.
2: Windstorm related property claims, replace residential and commercial roofs, hell to net contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
8: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
9: హలో, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM. వచ్చేసింది ఇక సునామీ సృష్టి చేస్తుంది అని మనసులో అనుకుంటున్నారు కదా. ఎస్, గలగల పారుతున్న గోదావరిని, అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపగలుగుతారా? మరి ఎవరు ఆపగలరు, ఎవరు ఆపలేరు కాబట్టి సునామీ అలాగ సృష్టించాల్సిందే. మరి ఈ రోజైతే మాత్రం సూపర్ సూపర్ గా మనసు అలా అలా పైకి సునామీ లాగా పైకి తీసుకెళ్తాము. తీసుకెళ్లే ముందు ఒక మంచి పాట వేసేసుకుని ఆ తర్వాత మనం బ్యూటిఫుల్ గా మాట్లాడేసేసుకుందాం. మరి ఇప్పుడైతే మన షోలో ఈ బ్యూటిఫుల్ పాట

0: నేను ఒక కొరియోగ్రఫీ చేసి ఒకటి చూపించాను, చూపిస్తే అసలు బాగుంది నీకు చేయడమ్మా కావాలని అడిగాడు. తప్పనిసరిగా అయ్యో నేను ఇంకోటి చేస్తాను.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు విచ్చినారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ. మరి సూపర్ పాట వినేసాం కదా చాలా మూవీ నుంచి. మరి ఫస్ట్ మరి రష్మిక మందన్న ఐ థింక్ ఈ మూవీ నుంచి మన తెలుగులోకి ఎంటర్ అయ్యారేమో అని నేను అనుకున్నాను, అయ్యారు అని విన్నాను, బట్ ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. మరి ఫస్ట్ లో అంటే ఫస్ట్ మూవీ కదా, బట్ అప్పట్లో ఎలా ఉన్నారు ఇప్పట్లో ఎలా ఉన్నారు అసలు రష్మిక అంటే అసలు సూపర్ కదా. అయితే మరి ఈ రోజు మనం ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాము అంటే సినిమాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ సినిమాకు చెప్పాలి, ఎలా ఏ సినిమా చూడాలి అని అలా కాదు, అనేది సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని పేర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక పేరు అనేది సూపర్ గా ఉంటుంది. గీతా గోవిందం మూవీ నుంచి ఇంకా మనం వాళ్ళిద్దరూ లవ్ లో పడిపోయారు, మనం కూడా వాళ్ళిద్దరు లవ్ లో అంటే వాళ్ళ పేరు వస్తే బాగుంటుంది, వాళ్ళ పేరు బాగుంటుంది అని మనం కూడా లవ్ లో పడిపోయాం అనమాట. అలాగే మరి మీకు నచ్చిన పేరు ఎవరు, అబ్బా ఈ హీరో ఈ హీరోయిన్ పేరు అంటే నాకు చాలా ఇష్టం సుజీ, నాకు వాళ్ళిద్దరు కనుక కలిసి నటిస్తే నేను తప్పకుండా వెళ్లి చూస్తాను అనే పేరు ఎవరైనా ఉన్నారా, మరి వీటి గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట విందాము. ఏ పాట అంటే అరే మన షోలో పాటలకి తరగేముంది, నాకు ఎంతో ఇష్టమైన పాట, అలాగే మీకు కూడా ఇష్టమైన పాట. ఈ పాట ప్లే చేస్తున్నాను,

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ. సూపర్ పాట కదా, చల్లగాలి తాకుతున్న మేఘమైనది. అబ్బా, ఈ పాట అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ఉన్నప్పుడు మనం విజయ్ దేవరకొండ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉండేవాడు. మనం ఇంత ముందు రష్మిక గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, అదేందో మరి కొన్ని అప్పై నేను ఏదో ర్యాండమ్ గా అలా పిక్ చేశాను సాంగ్స్. కానీ చూడండి, అందులో రష్మిక, ఇందులో విజయ్ దేవరకొండ. కొన్ని కొన్ని మనకు తెలీదు, కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే మనం సినిమాల గురించి మాట్లాడుకుంటాం, అలాగే మధ్య మధ్యలో కొన్ని కొన్ని కొటేషన్స్ అంటే అబ్బా ఏం కొటేషన్స్, అబ్బా విని విని బోర్ వస్తుంది. అంటే కొటేషన్స్ కాదు, మన జీవితానికి సంబంధించి, అబ్బా జీవితానికి సంబంధించినవి కూడా నాకు వద్దు అంటారా. అలా అయితే ఇంకొక పాట వేసేద్దాం. ఏ పాట అంటే నేను చెప్పను, ప్లే చేసి చూపిస్తాను. సూపర్ సూపర్ పాట అయితే మాత్రం మరి మన ముందు ఉంటుంది.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైట్ దోస, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకుంటే పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైట్ దోస, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ జన్మకే లాలీ ప్రేమకే లాలీ పాడనా తీయగా ఓ పాపా లాలీ. వన్స్ అగైన్ రేడియో సురభి కంగ్రాచులేషన్స్.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగు నేస్తాం. థ్యాంక్
0: యూ. ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. నేను మీ ఆర్జే సూసీ. మరి గలగల పారుతున్న గోదావరిలో అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపలేరు కదా. మరి సూచి చేసే సునామీని కూడా అస్సలు ఆపలేము అనమాట. సూపర్ పాట వినేశాం కదా. మరి చిరంజీవి గారికి అయితే ఎవరు బాగుంటారు అంటే అందరు అనుకునే వాళ్ళు రాధా గారు బాగా, ఇద్దరికి డాన్స్ కరెక్ట్ సరిపోతుంది అంటారు. అలాగే రాధిక, రాధిక గారు కూడా, చిరంజీవి రాధిక గారు ఐ థింక్ 26 మూవీస్ అనుకుంటా, బట్ నెంబర్ అయితే కరెక్ట్ గా తెలియదు నాకు. మళ్ళీ మీరు కాల్ చేసి సుజీ 23-24 అని అంటే చెప్పొచ్చండి, ఏదైనా తప్పేముంది అందులో. ఎస్, మరి ఇక మనకైతే లంచ్ టైం అయిపోయింది కాబట్టి మనం ఏం మాట్లాడుకుందాము అంటే ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడేసుకుందాం. ఎస్, ఏ టు బి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్టెస్ అండ్ పికిల్స్ from fluffy ragi idlis to tangy gungura rice. Enjoy traditional taste in minutes only at A2B Frisco and Little Ellum. Visit a2btexas.com or call 214-872-2345. Mari prate inkoka beautiful paata vineseddam. E paata ante nenaithe cheppanu, play chesi chupistha. Idi kuda super paata, super super paata. ఏ సుజీ మళ్ళీ అదే పాట ప్లే చేసావు అని అనుకోవచ్చు. అలవాటులో పొరపాటు, పొరపాటు అలవాటు ఏదో అంటారు కదా, మేబీ అలా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడైతే ఏనండి మంచి పాట పెట్టేశాను మీకు నాకు అందరికి ఇష్టమైన పాట.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. నేను మీ ఆర్జే సూసి. ఎస్, మనం చిన్నప్పటి నుంచి చీమలను చూస్తూనే ఉంటాము. చీమలు చాలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు చీమ ఎందుకు వచ్చింది సుజి అంటే, ఎస్ సుజి ఏది మాట్లాడినా కూడా అందులో ఆంతర్యం దాగి ఉంటుంది అని చెప్పాను కదా. ఎస్, మరి చీమ అయితే అసలు ఎప్పుడు డ్రీమ్స్ అనే ఉండదు అనమాట చీమకి, ఎందుకంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మరి సీతాకొక చిలుక అంట అసలు బర్త్డేనే జరుపుకోదంట. ఆ మనుషులు మనం ఏమైనా జరుపుకుంటున్నాం అంటే మనం జరుపుకుంటాం, బట్ నేను చెప్పే దాంట్లో వేరే అర్థం ఉంది. సీతాకొక చిలుకకి అసలు బర్త్డే జరుపుకోదన్నమాట, ఎందుకంటే దాని జీతం చాలా చిన్నదంట. ఎస్, అలాగే నత్త నడక అంటూ ఉంటారు కదా, నత్త అంట సంవత్సరాల పాటు నిద్రపోతూ ఉంటుందంట. ప్రతి జీవికి తనదైన ఒక ప్రత్యేకత ఉంటుందంట. అందుకే మన జీవితాన్ని ఇతరులతో పోల్చకుండా మనకు లభించిన ప్రతి క్షణాన్ని కృతజ్ఞతతో జీవించాలంట. ఎస్, మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో వినేసేద్దాం. సూపర్ పాట, సూపర్ పాట.

0: శుభ పాట, అలాగే చిన్న పాట అనమాట. సింగర్ కృష్ణ చైతన్య గారు పాడిన పాట వినేశాము. మరి ఈ రోజు మన షోలో ఏం మాట్లాడుకుంటున్నాము అంటే, చెప్పాను కదా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైనా అంటే ఇప్పుడు కొంతమంది అంటే వీళ్ళిద్దరు కలిసి నటించిన మూవీ అయితే నాకు చాలా బాగా ఇష్టం. కొంతమంది కొన్ని కొన్ని పేర్స్ అని అంటే కొంతమంది భలే ఇష్టపడుతూ ఉంటారు అనమాట. యా మరి మీకు ఇష్టమైన జంట అంటే పేరు ఎవరిది ఇష్టం, మరి తెలిస్తే కాల్ చేసి చెప్పండి. అలాగే ఎన్నాళ్ళున్నా ఎన్ని సినిమాలు చూసినా కొన్ని కొన్ని మూవీస్ మాత్రం మైండ్ లో కొన్ని అలా గుర్తుండిపోతాయి. అలా ఇప్పటికీ మీకే మూవీ ఇష్టం అనగానే టక్కున ఒక మూవీ చెప్తారు, అలాంటి మూవీ ఏదైనా ఉందా? మరి ఉంటే కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. మరి అలాగే మనకి ఇంకా ఏంది అంటే, కొంతమంది కొంచెం లేట్ గా తింటారు కదా, ఇంకొక రెస్టారెంట్ గురించి చెప్పేసేసుకుందాం. అసలు డాలస్ లో ఏం జరగబోతుంది, డాలస్ లో ఏమున్నాయి, కొత్త రెస్టారెంట్స్ ఎక్కడ పెట్టారు, అలాగే ఇంకా ఎక్కడెక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి జరగబోతున్నాయి అంటే రేడియో సురభి వినండి. డాలస్ లో ఏం జరుగుతుందో ప్రతిదీ తెలుస్తుంది అనమాట. మైత్రీస్ రెస్టారెంట్, ఎస్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ టు అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫెట్, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? Visit Maitri's Indian Cuisine. Now, serving you in Irving, South Lake and Frisco.
1: నిజంగా నాలంటోళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. మేము మూడు పూటలు తినేసేస్తాం కదా, కొంతమంది ఒక్క పూట తినేసేస్తారు. అంటే నేనేమీ మీరు ఒక్క పూట తింటున్నారని బ్లేమ్ చేయట్లేదండి, బట్ యా, బట్ నేనైతే మాత్రం నేను చెప్పాను కదా, కొంతమంది బతకటం కోసం తింటారు, కొంచెం తినటం కోసం బతుకుతారు. నేను రెండో కేటగిరీ, నా ఇష్టం అండి, నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, ఇది నా లైఫ్. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో వినేసేద్దాం. ఏ పాట అంటే ఈ బ్యూటిఫుల్ పాట మన కోసం అనమాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Manashanti, mental peace. మసాలా దోశ
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసి. ఎస్, మెగా పవర్ లీడర్ బోర్డ్. అటెన్షన్ ఆల్ రేడియో సురభి లిజనర్స్, ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కైండ్ లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సురభి. Join the excitement every Saturday from 11:30 a.m. to 12:30 p.m. and Tuesdays during Surabhi Detour from 5:30 p.m. to 6:30 p.m. Mega Power Leaderboard brought to you by India Cash and Curry and Madira and Masala only on Radio Surabhi. And alage ee roju mana show lo manam maatladukuntunna topics vachese enti ante అడిగాను కదా మీకు సడన్ గా, ఇప్పుడు సడన్ గా ఆపేసేసి మీకు ఏ మూవీ ఇష్టం అంటే ఏ మూవీ పేరు చెప్తారు, మీకు ఏ పాట ఇష్టం అంటే ఏ పాట పేరు చెప్తారు, అలాగే మీకు నచ్చిన పేర్స్ అనమాట. కొంతమంది అబ్బా వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తే అసలు సినిమాకి వెంటనే నాకు వెళ్లాలనిపిస్తుంది అనే మూవీ ఏదైనా ఉందా? మరి వీటన్నిటి గురించి మరి మీరు మాట్లాడాలనుకుంటే మన రేడియో సురభికి కాల్ చేసి మాట్లాడేయచ్చు. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో.

సూపర్ పాట వినేశాం కదా బాలకృష్ణ గారిది, అంతకుముందు మనం వెంకటేష్ గారి తిన్నాము. ఈసారి ఏది తింటామంటే నాగార్జున గారిది. అంతేనండి, ఒక షో అంటే ఒక వెంకటేష్ గారి పాట, బాలకృష్ణ గారి పాట, నాగార్జున గారిది, చిరంజీవి గారి, ఇప్పుడు తర్వాత వాళ్ళ కొడుకులు అనమాట. మరి ఇప్పుడైతే నేనేం చెప్పాలి అనుకున్నానంటే, రాధాకృష్ణ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. ఎస్, ద రాధాకృష్ణ టెంపుల్ ఇన్ యాలెన్ టెక్సాస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సాక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జూలై 1st నుంచి త్రూ జూలై 5th 2026, ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. విజిట్ https://www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్, యాలెన్, టెక్సాస్, జూలై 1st to July 5th 2026. అలాగే మనం ఈరోజు చాలా చాలా చెప్పేసేసుకుంటున్నాము, కొన్ని కొన్ని మాటలు కూడా చెప్పుకుంటున్నాము. ఇంకొక పాట వినేసేసి మనం మాట్లాడుకుందాం. ఈ పాట సూపర్ పాట.

0: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీకు ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ కర్రీ.

0: గాంధీ, అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా, బై బై, థ్యాంక్ యూ.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Ahara, yeah.
3: Hi, my name is Arti Patnaik. America lo mottamodi 24/7 radio. Radio Sarabiyani. Kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Sarabi.
4: You are listening to Radio Sarabi 107.9 FM HD3.
5: Radio Surabhi Revisit.
6: పళ్ళు జువ్వు అంటున్నారు. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
6: స్పైస్ వ్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
8: హలీమ్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. Theme Bar Indian Cafe.
5: Thank you for being in our journey.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. నేను మీ ఆర్జే సూసి. ఎస్, రేడియో సురభి జాతర. అవునండి, ఈసారి జాతర ఇస్ కమింగ్ బ్యాక్ విత్ ఏ డివైండ్ రివాంప్ అండ్ ఇన్ఫినిటీ ఎక్సైట్మెంట్. ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ శ్రీ సీతారాముల కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట, ఎ సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్. అండ్ దట్ ఈస్ నాట్ ఆల్. Get ready for a mega kolatam. Yes, this time it is absolutely free. Delicious food booths, exciting vendor stalls, RJ awards, community recognition awards, a dazzling fashion show, startup street, and a big surprise finale waiting just for you. All of this under one roof happening on June 7th, 2026 at Frisco Flyers. Registrations, voting, nominations, tickets for Kalyanam, everything in one place. www.radiosurabhi.com/RSJ. For sponsorships, call us at 516-851-6919 or email admin@radiosurabhi.com. మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. ఇక అస్సలు ఆగేది లేదనమాట. ఎప్పుడు జూన్ 7th వస్తుందా, ఎప్పుడు జాతరకి వెళ్ళిపోదామని నాకైతే ఉంది. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో. ఏ పాట అంటే మనం చెప్పమండి, పాట ప్లే చేసి చూపిస్తాం. ఎస్,

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సర్వి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు 107.9 FM. సూపర్ పాటలతోటి సూపర్ మాటలతోటి మన షో అయితే అలా సాగిపోతుంది కదా. మరి ఇప్పుడు నేను మాట్లాడాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఎస్ మరి ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను, మరి మీకు సడన్ గా ఇప్పుడు ఏ మూవీ అంటే ఇష్టం అంటే ఏ మూవీ చెప్తారు, అలాగే ఏ పాట ఇష్టం అంటే చెప్తారు, అలాగే ఎవరి అంటే కొన్ని కొన్ని మూవీస్ ఉంటే మనం కనెక్ట్ అయిపోతుంటాం, వాళ్ళిద్దరు పేరు వచ్చేస్తే చాలా బాగుంటుంది అని కొన్ని అంటారు. అలాంటి మూవీస్ అంటే ఏదైనా వీళ్ళిద్దరు కలిసి నటిస్తే బాగుండు, నాకు ఆ మూవీ చూడాలనుంది, మళ్ళీ చేస్తే బాగుండు అని మీకు అనిపించిందా? ఏదైనా అలా అనిపిస్తే కనుక కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో. యెస్

వావ్, సూపర్ పాట వినేశాం కదా. మరి ఇంకొక సూపర్ మాట విని ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏది అంటే, నిజం ఒక షాకింగ్ ట్రూత్ అనమాట. ఏంటంటే, చాలా మంది అంటే కొంతమంది అనమాట, ఎక్కువ మంది కాదు కొంతమంది, హ్యాపీనెస్ కంటే కూడా బాధలోనే ఎక్కువగా కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్, నిజంగా ఇది నమ్మలేని నిజం. ఇది ఎలా అంటే, అన్ని ఒకసారి ఎలా చెప్తా, ఎలా ఇప్పుడు ఒక మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట, కొంచెం ఎక్కువగా ప్లే చేస్తూనే ఉంటాను మన షోలో. ఈ పాట విన్న తర్వాత చెప్పేసేద్దాం. ఎస్, ఏ పాట అంటే నేను చెప్పను, పాట ప్లే చేసి చూపిస్తా.

going to graduate in psychology. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఉంటున్నారు అమెరికాలో తెలుగునేత 107.3. ఇంతకు ముందు మనం చెప్పాం కదా, కొంతమంది సంతోషం కంటే బాధలోనే ఎక్కువగా కంఫర్ట్ గా ఫీల్ అవుతారని. ఎస్, నమ్మలేని నిజం, కానీ ఇది నిజం. ఎస్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఏది అంటే, ఒక విచిత్రమైన దృశ్యం మనిషి జీవితంలో పదే పదే కనిపిస్తూ ఉంటుంది. ఎస్, బయటి నుంచి చూస్తే అది అర్థం కాని ప్రవర్తనలా కనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి అంటే కొంతమంది అనమాట, ఎస్, తనను బాధ పెట్టే బంధం అది ఆ సంబంధంలోనే సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది లేడీస్ అయినా ఎవరైనా ఉంటారు, కొంతమంది తన విలువని గుర్తించని కుటుంబ వ్యవస్థలోనే జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రతిరోజు అసంతృప్తితో ఆఫీస్కి వెళ్తూనే ఉంటారు. కొంతమంది ఏ పని చేసే ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏదైనా సాధించాలి, చాలా అంటే అపారమైన టాలెంట్ ఉంటుంది, కానీ తన జీవితాన్ని మార్చగల నిర్ణయం మాత్రం తీసుకోకుండా అదే స్థితిలో సంవత్సరాల సంవత్సరాలు గడిపిస్తూ ఉంటాడన్నమాట. బయట వాళ్ళు చూస్తూ ఒకే ప్రశ్న అడుగుతారు, ఇంత బాధ ఉంటే ఎందుకు బయటకు రావడం లేదు? కానీ ఈ ప్రశ్నకు సమాధానం మనిషి ఆలోచనలో లేదు. ఎస్, మెయిన్ ఎక్కడుంది అంటే అది అతని నాడీ వ్యవస్థలో ఉందంట. ఎస్, ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా ఉంది, బట్ మళ్ళీ మొత్తం ఒకసారి చెప్తే కొంచెం బాధ, కొంచెం ఎక్కడం కష్టం అండి బ్రెయిన్ కి, కొంచెం కొంచెం ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేద్దాం మన షోలో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Ganta 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM. సూపర్ పాట అయితే వినేసాం కదా, ఈ పాట ఒక ఊపు ఊపింది కదా. అసలు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఇదే పాట పాడేవాళ్ళు. అసలు సూపర్ పాట కదా. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదే కొంతమంది బాధలోనే కంఫర్ట్ గా ఫీల్ అవుతారు దాని గురించి చెప్తూ ఉన్నారు కదా. అయితే మనిషి ఎలా అంటే, కొంతమంది ఏంటంటే ఒక విచిత్రమైన ప్రవర్తన చూస్తూ ఉంటాం. ఎలా అంటే మేము మారాలి, మేము హ్యాపీగా ఉండాలి అంటారు, కానీ కానీ కొన్ని ఏదైనా ఆ ప్రయత్నం మారాలి అనే ప్రయత్నం చేస్తే మారుతారు. బట్ ఇంకెవరైనా ఏదైనా చెప్తూ ఉంటే ఆ 100 సాకులు చెప్తారు, ఆ మాకు తెలుసులే ఒక్క అంటే ఒక 1 మంత్ ఒక నెల పాటు మారాలి, దానికి ఏదైనా రెమెడీస్ పాటిస్తే తప్పకుండా మారుతారంట. అయితే చాలా మంది మారారు కూడా అంట, కానీ కొంతమందికి అయితే మాత్రం పైకి మారాలని ఉంటుంది. బట్ తమ సఫరింగ్ తో వాళ్ళు చట్టాపట్టలు వేసేసుకుని దాంతో స్నేహం చేస్తూ ఉంటారు అనమాట. దాన్ని వదిలిపెట్టడం వాళ్ళ ఆహానికి అస్సలు ఇష్టం ఉండదు. అది ఎలాగంటే అన్ని ఒకేసారి చెప్తే ఎలా అండి బాబోయ్. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేసి ఆ తర్వాత మనం బ్యూటిఫుల్ గా మాట్లాడేసేసుకుందాం.

ఎస్ సూపర్ పాట ఫెమినిజం కదా. మల్లెపూ సినిమాలో నుంచి విన్నాము శ్రేయా ఘోషల్ గారు అలాగే కార్తిక్ గారు పాడిన బ్యూటిఫుల్ పాట. అయితే ఈ సినిమాలో భూమిక గారు అలాగే ఆ హీరో అయితే నాకైతే ఎవరో తెలియదా అని పేరు. ఈ పాట భూమిక గారు ఇదే అనమాట సినిమా. నేను ఇల్లాను, నేను చూశాను, అసలు ఏం చూసాను ఏం అది కూడా అర్థం కాదు. అంటే నేను ఇలాంటి మూవీస్ కి వెళ్తూ ఉంటాను అనమాట కొంచెం. ఇక మరి ఇంకొక పాట వేసేద్దాం. ఏ పాట అంటే బాగుంటాయి మన షోలో, అంటే అందరి షోలు అంటే అందరూ బాగుంటాయి. బట్ మంది మన డబ్బ మనం కొట్టుకోవాలి, బాడికి పోయినా కూడా తప్పదు, మన డబ్బ మనం కొట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ పాట మన షోలో.

0: బాయ్.
1: బావు గారు ఒకసారి పైకి వచ్చేయండి.
0: ఈ కోతులు దొరకనట్టు అయిపోతాను.
2: బాయ్.
1: ఏంటి అతని ఫ్రెండా?
3: హీస్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికా తెలుగు నేస్తో 107.9 FM HD3. నేను మీ ఆర్జి సూసీ. ఎస్, మరి మస్కా మూవీ నుంచి ఒక సూపర్ పాట వినేసాం కదా, మరి అలాగే సూపర్ మాటలు కూడా వినాలి కదా. మరి సుజ్జి చెప్పే సూపర్ సూపర్ మాటలు జోక్స్ అన్ని వినేసేయాలి కదా. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, మనిషి బాధలోనే ఎక్కువగా కంఫర్ట్ గా ఉంటాడు, సంతోషంలో అంత కంఫర్ట్ ఉండడు అనేది. అంటే అందరు కాదు, కొంతమంది ఎలా అంటే స్ట్రెస్ గా ఉండడమే అనమాట తమ న్యాచురల్ స్థితి. అది స్ట్రెస్ గా ఎప్పుడు ఉంటారు కదా, అది శరీరం భావించడం మొదలు పెట్టగా సంతోషంగా ప్రశాంతంగా ఉండడానికి కూడా శరీరం అనేది ప్రమాదంగా భావిస్తుంటుంది. అందుకనే మీరు మీ మైండ్ తో నేను మారాలి అనుకున్నా అది మారనివ్వదు, అందుకే వెనక్కి వెళ్ళిపోతుంటారు. కొంతమంది చూస్తూ ఉండండి, మనం కూడా చూసే ఉంటాం కొన్ని మన చుట్టుపక్కల కొంతమంది మనుషులు ఎలా అంటే, అప్పుడు ఎంత ఎంజాయ్ఫుల్ మూమెంట్స్ ఉన్నా కూడా ఎప్పుడో ఎవరో ఏదో అన్నది ఒక 10 సంవత్సరాల కింద వాళ్ళు ఏడిపించింది అవే గుర్తు తెచ్చుకుంటూ అవే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. అంటే ఇంకా మనిషి ఇంకా వాళ్ళ నేచరే అంతనమాట బాధపడటం. ఒకవేళ ఒక ప్రశాంతమైన ఏదంటారు కదా, అవి వచ్చినా కూడా ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది అలాగే బాధపడుతూనే ఉంటారు, అందులోంచి బయటికి రాలేరు. మరి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేనైతే మాత్రం ఇంకొక పాట అయితే ప్లే చేస్తాను, తర్వాత చెప్తాను. అన్ని ఒకేసారి చెప్తే ఎలా అండి?

యాక్టర్ రే యూసర్ బి నిర్మించినారు అమెరికాలో తెలియని 7.9 FM హెచ్చరి నేను మీ ఆర్టి సూసి. మరి చెప్ప పాట తినేసాం కదా, మరి సుజి చెప్పే మాటలు కూడా వినాలి కదా. ఇక కొంతమంది అయితే అబ్బా ఇప్పటివరకు అన్ని పనులు ఇవి ఇవి జాబ్ ఇవి చాలా చాలా ఇంకా ప్రశాంతంగా గడపాలని చాలా ప్రశాంతమైన జీవితం ఎంచుకోనని అంటే కొంతమంది మనం మన రీల్స్ లో చెప్తూ ఉంటాం కదా, నేను ఒక కొండ దగ్గర అటు ఇటు అటు వాటర్ ఫాల్స్ అలా పారుతూ ఉన్నప్పుడు ఆ మధ్యలో ఒక చక్కగా ఇల్లేసేసుకుని అక్కడ ఉండి ఆహా ఇంత ప్రశాంతమైన జీవితం అని కొన్ని కొన్ని రీల్స్ చేసాం కదా, అట్లనే అనుకుంటారు ఊహించుకుంటారు నేను ప్రశాంతంగా ఉండాలి ఇలా ఫార్మింగ్ చేసుకోవాలి ఇది అని. బట్ అలా చేసుకున్న తర్వాత కూడా అప్పుడు కూడా మనిషికి వాళ్ళ జీవితం నచ్చదు. ఎందుకు అంటే ప్రశాంతంగా ఉన్నాం కదా బ్రెయిన్, అది ఆ బ్రెయిన్ మళ్ళీ అంతకు ముందు వెళ్ళిన అదే ఆలోచిస్తుంది, ఏదో అమ్మో ప్రశాంతంగా ఉన్నాం ఏదో ఆపద రాబోతుంది ఏదో జరగబోతుంది ఇలా మైండ్ ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పటి వరకు అదే స్థితిలో ఉంది కదా, సడన్ గా మారాలంటే కష్టమవుతుంది అనమాట. అట్లా అలా అలా అవుతుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేద్దాం. అన్ని ఒకసారి చెప్పేసేసి కూడా చాలా కష్టం అండి, మళ్ళీ తర్వాత చెప్పుకోవడానికి ఏమి ఉండవు అనమాట. కాబట్టి ఇంకొక పాట వినేసేద్దాం. మరి పాట వినాలంటే మనకైతే మాత్రం 55 సెకండ్స్ అయింది, 55 సెకండ్స్ లో ఏ పాట వినలేము కాబట్టి కొంచెం వినేసేద్దాం. మరి ఇంకేం ముచ్చట చెప్పుకుందాం. ఎస్ బట్ ఇదైతే వినేసేద్దాం, బాగుంటుంది ఈ పాట.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: నమస్తే రాజేశ్వరి గారు. He was wishing Radio Serabi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashi Udatharma from Mr. Pallam. It's one of the most beautifully written, composed and romantic.

सुंदरता सुपर सिनेमा ब्रह्मानंद वच्चि कामेडी चेसाडु ఇక్కడ పడితే కుక్కలన్నీ ఇంటికెళ్తాయా? అందరూ ఇంటికెళ్ళిపోతే

0: ఇక్కడికి వచ్చావు?
1: ఇప్పుడేగా.
0: 18 వయసులోనా?
1: చిచి, ఎంత వయసులో?
0: 18 వయసులోనా?
1: ఎంత వయసులో?
0: 4 ఏళ్ళు.
1: 5.
0: మరి అమ్మ?
1: నాకు తెలీదు.
0: మీ నాన్న?

0: సైకిల్
1: ఆయనకోటి సైకిల్ తీసుకెళ్ళి. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తూ పాట అయితే వినేసాం కదా, మరి సూపర్ పాట కూడా వినాలి కదా. మీకు ఇది ఐడియా ఉందా? ఇది అంటే ప్రిడిక్టివ్ ప్రాసెసింగ్ సిద్ధాంతం అంట. ఎస్, దీని ప్రకారం అంట మన బ్రెయిన్ అసలు వాస్తవాన్ని నేరుగా అనుభవించదంట. నిజమేనండి బాబా?

అదంట వాస్తవాన్ని ఊహాశక్తి ద్వారా ఊహిస్తూ ఉంటుందంట. ఎస్, మనం ఇప్పుడు చూడండి, ఊహలు అనమాట, మన ఊహలు, మనం అవతల లేదా మాట్లాడుతున్న జరుగుతుంది, మన ఊహలు వేరే చోట ఉంటుంటాయి అనమాట. ఊహాశక్తి ద్వారా ఊహిస్తూ ఉంటుంది. అయితే గత అనుభవాల ఆధారంగా ఒక అంతర్గత నమూనాని నిర్మిస్తూ ఉంటుందంట. అంటే ఆ తర్వాత ప్రపంచాన్ని కూడా ఆ నమూనాతోటే పోలుస్తూ ఉంటుందంట. అందుకనే చాలా మంది, కొంతమంది జీవితంలోకి ఒక కొత్త అవకాశం ఏదైనా వచ్చిందనుకోండి, అది నిజంగా మంచిదైనా కూడా అతని మెదడు దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఎస్, ఎందుకు అంటే అవకాశం అతని అంతర్గత నమూనాకు అస్సలు సరిపోదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి గనక తన మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, మనుషులందరూ సెల్ఫిష్ లాగా, ఇక ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ముందుకు ఎంత మంచి వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళని నమ్మడం అసలు ఆ మనిషికి అసలు సాధ్యం కాదు. ఓ చాలా చాలా డీప్, ఓ ఇంత సమాచారం ఉందా సుజీ, ఇంత ఉందా అంటే, ఓ చాలా ఉందండి బాబాయ్, ఇంకా చాలా అంటే మళ్ళీ ఒకసారి అన్ని చెప్పేస్తే మళ్ళీ బ్రెయిన్ కి తెలివి ఎక్కువైపోతుంది అనమాట. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేద్దాం. ఎస్,

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. అరే అరే, సూపర్ పాటలతోటి సూపర్ మాటలతోటి మన షో అయితే అలసరదగా సాగిపోతుంది కదా. అయితే ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. ఎలా అంటే, ఒక వ్యక్తి సంవత్సరాలుగా నేను ఎప్పుడు నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తిని అనే ఆ కథతో ఉన్నాడు అనుకుంది, లైఫ్ కొనసాగించాడు అనుకోండి. ఒకరు నిజంగా నిజమైన ప్రేమ అతని జీవితంలోకి వస్తే అతను కేవలం ప్రేమను అంగీకరించడం కాదు, తన పాత కథను కూడా వదిలేయాలి. ఇది చాలా కష్టమైన భాగం. ఎందుకంటే మనిషి తన బాధతో కేవలం అసలు బాధపడ్డు, దాన్ని అంటే ఆ బాధకి ఒక గుర్తింపు నిర్మించుకొని ఉంటాడు అనమాట, ఒక చరిత్రని. దాన్ని అంతగమ్మో వదిలేయాలంటే చాలా కష్టం. యా ఏంటి ఈరోజు మన సుజి చాలా ఏదో సైకలాజికల్ గా సైకాలజిస్ట్ లాగా మాట్లాడింది. నాకు కూడా అనిపిస్తుంది, నేను నిజంగా ఏమన్నా సైకాలజిస్ట్ ఏంటి? యాక్సెప్ట్ చేయండి, ఏదైనా నిజం ఉన్నా ఏదన్నా యాక్సెప్ట్ చేయబడు. చూడండి, కొంతమందిని పొగుడుతూ ఉంటారు, అబ్బా మీకు చాలా టాలెంట్ ఉంది, మీరు సూపర్ అంటే అంత లేదులేండి అని ఒక నవ్వు నవ్వుతూ ఉంటారు. అదేనండి మనిషి ప్రాబ్లం, ఏది యాక్సెప్ట్ చేయలేరు. మరి ఇప్పుడైతే ఇంకొక పాట తీసేద్దాం, కనీసం పాట నేను వేద్దాం, ఏది యాక్సెప్ట్ చేయరు కదా. యా

0: ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కదా, మళ్ళీ మొదటి.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగుదేశం. సూపర్ పాట అయితే వినేశాము, ఇక మన షోకి అయితే మాత్రం ఈ రోజుకి అబ్బాబాయి చెప్పేసిద్దాం. మరి ఇప్పటి వరకు మన షోని మీరు విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే సైలెంట్ గా మన షోని విన్న వల్ల ప్రతి ఒక్కరికి, అలాగే కొంచెం అరుస్తాలు పని చేసుకుంటూ విన్న వారికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజు మన షోకి అయితే మాత్రం మనం ఇక బాయ్ బాయ్ చెప్పేసేద్దాం. మళ్ళీ కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో. అప్పటి వరకు బాయ్. సైనింగ్ ఆఫ్ సూజీ. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3 రేడియో సురభి. నేను మీ ఆర్జే సూజీ.

0: 9th, Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaTodayUSA.com. 20 years ago, మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

Hi, hello. Welcome, welcome, welcome. Happy Friday and welcome to Survey Detour. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను. I'm your host Rajeshri, all the way till 7 PM. How is everybody doing? ఈ రోజు మే 29వ తారీఖు, స్టూడియోలో టైం 4:09, and you're listening to me on 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. రేడియో సిర్బీ కార్యక్రమాలు మీరు ఈ 107.9 FM లోనే కాకుండా రేడియో సిర్బీ యాప్ ని మీ యాపిల్ ఆండ్రాయిడ్ డివైజెస్ లో డౌన్లోడ్ చేసుకుని కూడా మా కార్యక్రమాలు వినొచ్చు. యాజ్ యూ ఆల్ నో, అండ్ ఆఫ్ కోర్స్ radiosurabhi.com వెబ్సైట్ ద్వారా వినొచ్చు, ఆర్ అలెక్సా ద్వారా వినొచ్చు, అండ్ స్పాటిఫై ద్వారా మా కార్యక్రమాన్ని ఆర్కైవ్స్ లో వినొచ్చు. సో ఆన్ దాట్ నోట్, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నాకు వన్ ఆఫ్ ద లిజనర్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ ఇమెయిల్ వచ్చింది మాకు. ఆ ఇమెయిల్లో అలెక్సాకి సంబంధించిన ఒక చిన్న ఇష్యూని మెన్షన్ చేసి దానికి సొల్యూషన్ ఏంటో కూడా పంపించారు. ఐఎమ్ వెరీ వెరీ వెరీ వెరీ టచ్డ్ విత్ దట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఐ ఫీల్ లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ అస్ వెరీ హ్యాపీ అండ్ ఫీల్ మోర్ కనెక్టెడ్ టు యూ. అండ్ డెఫినెట్ గా మేము మీరు ఇచ్చిన సొల్యూషన్ ట్రై చేసాము. వి ట్రై టు ఫిగర్ దట్ అవుట్. ప్రాబ్లమ్ ఏంటంటే వీఆర్ అనేబుల్ టు రెప్లికేట్ ది ఇష్యూ విత్ అలెక్సా, బికాస్ సమ్ ఆఫ్ అస్ ఆర్ ఏబుల్ టు హ్యాపీలీ స్టిల్ యాక్సెస్ అలెక్సా అండ్ ప్లే రేడియో సుర్భి. సో వినేవాళ్లలో ఈ క్షణం ఈ మాట వినేవాళ్లలో ఎవరైనా అలెక్సా మీరు కనుక వాడుతుంటే అండ్ ఇప్పుడు మీరు కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే దయచేసి లెట్ అస్ నో, అండ్ వీ కెన్ ప్రాబబ్లీ ఐసోలేట్ ద ఇష్యూ బేస్డ్ ఆన్ హౌ మెనీ కంప్లైంట్స్ వీ గెట్ అబౌట్ ఇట్. అది విషయం. ఆల్రైట్, సో ఎస్, మేఘాలలో తేలిపోతూ ఇవాళ కార్యక్రమాన్ని అలా కంటిన్యూ చేసేద్దాం. ఇట్స్ గోయింగ్ టు బి మిక్స్డ్ సాంగ్స్ డెఫినెట్లీ. కొన్ని నాస్టాల్జియా ఎలిమెంట్స్, కొన్ని రెట్రో పాటలు, కొన్ని కొత్త పాటలు, కొన్ని మెలడీస్, కొన్ని ఫాస్ట్ బీట్స్, అలా ఇవాళ కార్యక్రమం కంటిన్యూ అవ్వబోతోంది. అండ్ అగైన్ ఐఎమ్ హియర్ టు గివ్ యూ లాట్ ఆఫ్ అప్డేట్స్ అండ్ నా ఎక్సైట్మెంట్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అప్, an important topic we should all talk about. In danni oka ante danni two ways lo I can present it to you. One is, it's not a very happy thing, so I can present it to you in a serious note. One is, I can probably present it to you in a thoughtful note. I am thinking of choosing the second path just because it's a Friday evening. So what do you say? Em vinalanukuntaru? 972-636-1966 call cheseyandi, cheppeseyandi. I'm very very much ready to play what you like. All right, and you're listening to Survey Detour with me, Rajeshwari. Nen meetho patu erinti daaka untanu.

వెల్కమ్ బ్యాక్ టు సిరిబి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ మీరు ఈ కార్యక్రమాన్ని 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 లో వింటున్నారు. సో జాతర ఇస్ జస్ట్ అరౌండ్ ద కార్నర్ అండ్ సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలా చాలా పనులు జరుగుతున్నాయి. టెక్నికలీ నేను ఇవాళ కూడా షో చేయగలుగుతానో లేదా అని అనుకున్నాను, బట్ థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ టు డూ ద షో. సో సో మెనీ అప్డేట్స్ ఐ హ్యావ్ టు గివ్ ఆల్ ఆఫ్ యూ, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ దట్ వీ మస్ట్ టాక్, ఇప్పుడు మాట్లాడాల్సిన అతి ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే మెగా పవర్ లీడర్ బోర్డ్. మెగా పవర్ లీడర్ బోర్డ్ ఇస్ అ గేమ్ దట్ వీ హవ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ఆర్ షోస్, ఎస్పెషలీ సాటర్డే సిగ్నేచర్ షోలో, అలాగే ట్యూస్డే కల్పన షోలో ఈ గేమ్ ఆడుతూ వస్తున్నాము. అండ్ లిస్ట్ ఆఫ్ లీడర్ బోర్డ్ లో లిస్ట్ ఆఫ్ విన్నర్స్ మా దగ్గర ఉన్నారు. అండ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఆర్ షార్ట్ లిస్టెడ్ సమ్ ఆఫ్ దోస్ ఆన్ ద టాప్ చార్ట్స్. వాళ్ళని రేపు ఈవినింగ్, అంటే రేపు శనివారం సాయంత్రం 30వ తారీఖు ఇండియా క్యాష్ అండ్ క్యారీ పార్కింగ్ లాట్ లో వీ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్ అండ్ యూ ఆల్ ఆర్ వెల్కమ్. మీరు కనుక చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా, ఇఫ్ యువర్ ఈవినింగ్స్ ఆర్ ఫ్రీ జస్ట్ ఫర్ ఫన్, యూ వాంట్ స్టాప్ బై, ప్లీజ్ డూ. ఇండియా క్యాష్ అండ్ క్యారీ పార్కింగ్ లాట్ లో రేడియో ఆన్ వీల్స్ జరగబోతోంది విత్ ఆల్ ఆఫ్ దీస్ విన్నర్స్. ద సెమీఫైనల్స్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. లాట్ ఆఫ్ హ్యాంపర్స్, లాట్ ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్స్, లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ గేమ్స్, వేరే గివ్ అవేస్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ జాయిన్ అస్ ఫర్ ద ఫన్. అండ్ మెగా the final mega power leader board finals matram on the stage at jatara jaragabothundi on June 7th. Frisco Flyers lo jaragabothunna jatara lo finale untundannamata. So we are very very much looking forward for what is yet to come. Ipati tarvata manam inka bold vishayalane maatladukundam. Stay tuned with me all the way till 7 p.m.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్. ఆల్రైట్, సో జాతరకి సంబంధించి ఇంకా బోల్డ్ విషయాలున్నాయి, అవి మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఇంకో టాపిక్ గురించి మెన్షన్ చేశాను కదా నేను, నాకు నిన్న ఐ కేమ్ టు నో అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ స్ప్రెడింగ్ ఎ లాట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ ఇన్ ద కమ్యూనిటీ అని చెప్పాలి నేను. ఐ డోంట్ వాంట్ గివ్ అవే టూ మచ్ ఇన్ఫర్మేషన్ అది ఏంటి, ఏం జరిగింది అన్న విషయం. ఎందుకంటే అలా చెప్పడం వల్ల మనకి మంచి జరిగే బదులు, ఆర్ మనకి ఏమైనా ఒరిగే బదులు, ద బిగ్గర్ ఇష్యూ విల్ బి ద రాంగ్ పీపుల్ గెటింగ్ హైలైటెడ్ అండ్ ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ గెటింగ్ స్ప్రెడ్ విల్ బి ద డేంజర్. కాబట్టి ఐ వాంట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ మెన్షనింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఇష్యూ అని. కానీ దిస్ ఇస్ అబౌట్ కాంటెక్స్ట్ చెప్తాను. దిస్ ఇస్ అబౌట్ యునో స్ప్రెడింగ్ హేట్రెడ్ ఇన్ ద కమ్యూనిటీ అనమాట. అండ్ మనం ఈ మధ్య చాలా ఎక్కువ చూస్తున్నాం, ఎస్పెషలీ ఇండియన్ కమ్యూనిటీ అగేన్స్ట్ గా చాలా హేట్రెడ్ బయట ఎలాగ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది. ప్రతి చిన్న విషయం పెద్ద విషయం అన్ని కూడా హైలైట్ చేస్తూ అన్ని చోట్ల వీడియోలు పెడుతూ రకరకాల మనుషులు దే ఆర్ యాక్చువల్లీ క్యాషింగ్ ఆన్ ది యునో ద ఆన్ ది టాపిక్ ఐ మస్ట్ సే. అండ్ ఈవెన్ వాళ్ళకు ఒక పర్సనల్ ఎజెండా ఉన్నా పొలిటికల్ ఎజెండా ఉన్నా అవన్నీ పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం, సోషల్ మీడియా గెయిన్ కోసం దే ఆర్ యూజింగ్ అండ్ దే ఆర్ ట్రాపింగ్ పీపుల్ ఇన్ టు దిస్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్. సో ఈ మొత్తం కాంటెక్స్ట్ లో ఒక టాపిక్ ఏమొచ్చింది, ఒక థాట్ ఏమొచ్చింది నాకంటే, ఈ హేట్రెడ్ స్ప్రెడ్ చేసే ఈ ప్రక్రియలో, ఈ పనిలో సమ్మన్ యాక్చువల్లీ డామేజ్డ్ ఆర్ హర్ట్ సంబడి బేస్డ్ ఆన్ దేర్ స్కిన్ కలర్ ఆర్ బేస్డ్ ఆన్ దేర్ లుక్స్ అన్నమాట. సో అది చాలా డీప్ గా టచ్ చేసిన టాపిక్ నన్ను, చాలా కూడా ఐ ఫీల్ సూపర్ సూపర్ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ అగైన్ ఇన్స్టెంట్ రియాక్షన్ ఇస్ డెఫినెట్ గా ఒక యాంగర్, ఒక ఫ్రస్ట్రేషన్ అండ్ సంథింగ్ వీ షుడ్ డూ అనేది. కానీ రెండో థాట్ అంటే ఆఫ్టర్ యూ కేర్ఫుల్లీ కన్సిడర్ ఎవ్రీథింగ్ అండ్ థింక్ త్రూ ఇట్, నాకనిపించింది ఏంటంటే వీ హ్యావ్ టు స్టాప్, 100% వీ హ్యావ్ టు స్టాప్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ గ్రోయింగ్. ఎలా, హౌ టు డూ అనేది బిగ్ క్వశ్చన్. ఐ డూ హ్యావ్ సమ్ థాట్స్, నా మైండ్ లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. బట్ మీరు కనుక ఈ టాపిక్ మీద ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే, ఐడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. మీరేమన్నా అలాంటి థాట్స్ ఆలోచించగలిగితే దీనికి సొల్యూషన్ ఎలా ఉండొచ్చు, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మీకు ఒక థాట్ ఉంటే ఐడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. కాల్ చేసి చెప్పండి 9726361966. యాజ్ వి కీప్ గోయింగ్, ఐల్ కీప్ టాకింగ్.

0: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి.

0: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

తెరబి డిటూర్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ బయట వెదర్ అయితే ప్రాపర్ సమ్మర్ వెదర్ లోకి వచ్చేసాము. అండ్ కానీ విచిత్రం విచిత్రంగా ఉంది కదా, ఒక పక్కేమో టూ మచ్ హీట్, ఇంకో పక్క సడన్ గా వర్షాలు, అండ్ ఎప్పుడు చూసినా క్లౌడీ. అసలు ఒక రకంగా ఉంది అనిపిస్తుంది, ఆర్ ఒక రకం కాదు రకరకాలుగా ఉంది చాలా స్లో వెదర్ అని. బట్ ఎనీవే, యెస్టర్డే దేర్ వాస్ సంథింగ్ దట్ హ్యాపెండ్, వెరీ అన్ఫార్చునేట్ థింగ్. I'm sure you all must have seen it in news kuda. Ninna Dallas vaipu Bishop Arts district degara oka apartment complex unfortunately caught fire and chala pedda huge damage happened. Asalu news chustu unte vallandaru chella chedaripoyi valla families anta manushulanta evarikkada unnaro asalu unnaro ledho teliyani aa gandargolam asalu entha darunanga anipinchindante it was very very very very you know, it's so difficult to see such things happen and very unfortunate. I don't think they have even inka ippudaka kuda I don't think they have released the cause of the accident, the full detail of it, but definitely they mentioned that some of the count perigindi, fatalities count at the perigindi. That is sad, and that's what people were anticipating also. But that is so sad anpinchindi naku. I mean, I'm sure for everybody that's how we feel. ఆల్రైట్, సో మనము కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి కానీ ఇంకో పాట వినడానికి కానీ మనకు అవకాశం లేదు. బట్ సో ఫార్ నాకు కాల్స్ చేసిన వాళ్ళు దే ఆల్సో టోల్డ్ మీ దట్ ఏదైనా మనం అంటే ఎప్పుడే కనుక మీరు చూడనంటే వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ షుడ్ వి హ్యాండిల్ ఏదైనా నెగిటివ్ కామెంట్స్ ఆర్ నెగిటివ్ పరిస్థితులు వచ్చినప్పుడు కమ్యూనిటీలో ఆర్ సోషల్ మీడియాలో ఎస్పెషలీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాట్లాడుకుంటూ ఉన్నాము. దాని పరంగా నాకు వచ్చిన సమాధానాలు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇగ్నోర్ చేయడం కన్నా ఉత్తమమైన సొల్యూషన్ ఇంకోటి లేదు అన్నది వచ్చింది. టాక్ అబౌట్ ఇట్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ది వే టిల్ 7 PM టుడే. ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ స్మాల్ టైనీ సెగ్మెంట్ ఫర్ యూ, స్టే ట్యూన్డ్, విల్ టాక్ మోర్. టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్, స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance, SNR insurance.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: Radio Surabhi Revisit.
7: Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
8: Shalini, Dallas lo jarige functions lo lo decoration lo avi jarugutunnayata
9: ikkada Vivek Flowers lo undanta ippude telisindi.
10: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
11: Law Offices of Janeta.
12: Thank you for being in our journey.
13: Mana shanti, mental peace. మసాలా దోశ
14: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215

0: సుధర్జి గారు కాల్ చేసి చాలా మంచి మాట చెప్పారు. యాక్చువల్ గా ఇట్స్ వెరీ వెరీ నైస్ వే ద వే షీ పుట్ ఇట్. మెనీ టైమ్స్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే మనం సో అగైన్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ ఆన్ ద సేమ్ టాపిక్, ఇఫ్ యూఆర్ సంబడి హూ జస్ట్ ట్యూన్డ్ ఇన్, మేమేం టాపిక్ నేను ఇవాళ మొదలు పెట్టానంటే ఇందాక సోషల్ మీడియాలో కనుక ఎవరైనా మన గురించి విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటే అండ్ అన్రీజనబుల్ గా అండ్ హర్ట్ఫుల్ గా కామెంట్స్ చేస్తూ ఉంటే వాట్ షుడ్ బి ద రైట్ రియాక్షన్ అని అండ్ వాట్ షుడ్ బి ద యాక్షన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని. This is in reference to something that recently happened, and we are seeing a lot of hatred towards the Indian community that is happening these days. Adi danlo bhagangane ankochemo idi teliyadu. It's not an isolated incident. At the same time, the way it came to me, to my attention, was also very differently. But anyway, not going into the detail of that. Point is, there has been an incident where somebody edo oka situation ni teeskuni oka sandarbhanni danni social media lo evaro post chesina oka reel ni teeskuni danni oka chaala daniki oka darunamaina vyakhyanam ichi daniki oka chaala bhayankaranga comments chesi dan meeda oka they made a mess of it and dani valla em jarigindi ante physical ga evariki em nashtam jaragaledu kaakapothe emotionally somebody got really impacted about it, which is natural. బట్ ఇన్స్టెంట్ గా వెంటనే ఆ విషయం తెలియంగానే వచ్చిన రియాక్షన్ మట్టుకు ఫర్ మీ ఆల్సో నేను వెంటనే రియాక్ట్ అవ్వాలి, ఏదో చెయ్యాలి, ఇలా వదిలేయకూడదు లాగా అన్న ధోరణి ఖచ్చితంగా వచ్చింది. కానీ ఆలోచించిన తర్వాత కొద్దిగా కామ్ డౌన్ అయ్యి వెన్ ద యాంగర్ సబ్సైడ్స్ అండ్ వెన్ యూఆర్ యాక్చువల్లీ థింకింగ్ విత్ ద రైట్ మైండ్, దట్స్ వెన్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ దేర్స్ నో పాయింట్ ఇన్ టేకింగ్ ఆర్ డ్రాగింగ్ ఇట్ అని. దాన్ని అక్కడ అలా వదిలేసి వెళ్తే బాగుంటుంది. అండ్ దేర్ ఇస్ అ డిఫరెంట్ వే, అ డిఫరెంట్ అప్రోచ్ టు ద ప్రాబ్లమ్, హౌ డు యూ అడ్రస్ ఇట్ అనేది అనిపించింది అని చెప్పాను. అండ్ నా థాట్ ఏంటి, నేనేమనుకున్నాను అని తర్వాత యాజ్ వి కీప్ గోయింగ్ ఐ రివీల్ అండ్ ఐ వాంటెడ్ టు గెట్ యువర్ థాట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ కాల్స్ అండ్ షేరింగ్ యువర్ మైండ్ అండ్ మీన్స్ అ లాట్. డెఫినెట్ గా చాలా వరకు ఒకటే సమాధానం, సమరైజ్ చేస్తే ఇగ్నోర్ అని వస్తుంది ఇప్పటిదాకా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఇన్ ద నెక్స్ట్ few minutes, but right now manam 2 ghanta karyakramam loki vachesam kabatti let's take a look at baita traffic ela undo chuddamu, traffic paristhiti enti on this Friday evening. And so if you are, like I always say, if you are somebody who's driving right now and meeru traffic lo unte ganaka nen cheppe routes lo kaakunda inka ekadaina on nen cheppe routes lo kuda nen cheppinatuga kaakunda inka different ga meeku anipiste definitely ga call chesi cheppandi, so we can share it with everybody for the benefit. Friday evening roads are looking pretty nice, obviously holiday time and schools ayipoyina kabatti prashanthanga unte chaala varaku roads. But there was an accident on 75 south I-635 and exit 21 degara. There's a backup of traffic at a power road degara and just ayindi traffic accident, so traffic backup start ayindi, just pick up ayindi. There is another accident to highway east side, which is the ramp from I-635 north. Akkad kuda oka accident jarigindi, akkad kuda traffic backup ayyundi oka point daka. And other than those two pedda incidents levu, nothing to be quoting. And our usual traffic, the usual 75 south kontha traffic undi koddiga, there is a congestion little bit. Kani 75 north is looking pretty fine, there is traffic kani moving traffic, ekkada congestion aithe kanipinchatledu. Same with 35 north, it's moving traffic. 35 south koddiga oka area matram congestion kanipistundi. And on the other side of the world, which is our 121 north and south, are looking pretty clean and neat and happy to try chestundo ala radio surbilo paatlu vintu maatlu vintu meer ellipochu adanamata adi avi tappa migilindantha chala green ga chala clear ga kanipistundi traffic adi vishayam paata vinistundi vachin tarvata malli manam conversation continue cheddam. And of course we will talk about jatara related information. 9726361966 మీరైతే అలాంటి నెగిటివిటీని ఎలా డీల్ చేస్తారు?
1: ఆధిక్యత అది ఈ ముంబైని వదిలిపెట్టలేదు. అంత అన్నిటా కంప్యూటర్, ఆ కంప్యూటర్ ప్రేమని వదిలిపెట్టలేదు.

వెల్కమ్ బ్యాక్ టు సుర్భి ది టూర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ నేను మీతో పాటు 7 దాకా ఉంటాను. అండ్ జాతరకి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ రైట్ అప్ హియర్. సో భద్రాచలం నుంచి సీతారాముల విగ్రహాలను తీసుకుని అక్కడి అర్చకులు వస్తున్నారు. అండ్ ఆల్రెడీ యుఎస్ లో ల్యాండ్ అయిపోయారు. సో అమెరికాకి రాముల వారు వచ్చేసారనమాట ఆల్రెడీ. సో మన దేశానికి మన ఊరు రావాలి. జస్ట్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ జాతర రోజు పొద్దున 8:30 నుంచి కళ్యాణం మొదలవుతుంది. సో అక్కడి నుంచి వచ్చిన అర్చకులు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తారు. మీరు కనుక ఇఫ్ యు ఆర్ ఎనీ ఆఫ్ ద స్పాన్సర్స్ దెన్ యూ గెట్ టు బీ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ ఆ ముందర ప్యానెల్ లో కూర్చుని అక్కడి నుంచి యూ విల్ బి ఏబుల్ టు వాచ్ ఇట్. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ హ్యావ్ దూరం నుంచి కూర్చుని చూసి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. యూ విల్ బి ఏబుల్ టు గో అరౌండ్. సో మీరు ఆ టైంకి వస్తే కళ్యాణం టైంకి డెఫినెట్ గా ఆ కార్యక్రమంలో యూ కెన్ బి పార్ట్. బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క అందులో జరగబోయే ఒక్కొక్క కార్యక్రమం గురించి చెప్తూ ఉంటే నిన్న ఇట్ వాజ్ లైక్ యునో సో ఎక్సైటింగ్, రియలీ సో ఎక్సైటింగ్. అండ్ వీ ఫెల్ట్ లైక్ ఎప్పుడు అవుతుందా కళ్యాణం, ఎప్పుడప్పుడు చూడాలా అని అనిపించింది. సో ఈసారి జాతరలో దట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద హైలైట్స్ అని అనిపిస్తోంది మాకు. అది అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇట్ జస్ట్ హ్యాపెండ్, సో హ్యాపెండ్ దట్ మాటా టీమ్ నుంచి వాళ్ళు ఇలా ఈ విగ్రహాన్ని తీసుకురావటం, ఈ టైంలో కళ్యాణం చేయాలనుకోవటం, ఇవన్నీ దే జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. అది కాకుండా దెర్ ఇస్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆఫ్ కోర్స్ యూ ఆల్ నో అబౌట్ కోలాటం. ఈ మండే అండ్ వెన్స్డే, దట్ ఇస్ జూన్ 1st అండ్ జూన్ 3rd, ఈ రెండు రోజులు వీఆర్ డూయింగ్ ఇన్ పర్సన్ ప్రాక్టీసెస్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ సంబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద క్లాసెస్ దట్ వర్ గివెన్ అర్లియర్, డోంట్ నీడ్ టు వరీ. జస్ట్ వచ్చేసేయచ్చు. యూ కెన్ జస్ట్ స్టాప్ బై అట్ రేడియో సుర్భి స్టూడియో మండే ఆర్ వెన్స్డే. ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా సరే మీరు 7 o'clock కి స్టూడియో దగ్గరకు వచ్చేస్తే యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్ ఇన్ పర్సన్ ప్రాక్టీస్ సెషన్స్. ఇది ఎందుకు అవసరం అనేది ప్రతిసారి వి కీప్ ఎక్స్ప్లెయినింగ్ ద సేమ్ థింగ్, రైట్? అగైన్ ఇట్స్ ఇంపార్టెంట్ బికాస్ ఆ రోజు తీరా మనం ఈవెంట్ లో కొల్లాటం జరిగేటప్పుడు దెర్ విల్ బి ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ దాట్ విల్ బి టేకెన్. అండ్ ఈ పర్టిక్యులర్ ఈవెంట్ లో ఈసారి జరిగే ఈ కోలాటం ని ప్రత్యేకంగా రికార్డ్ చేస్తున్నాము బికాస్ దెర్ విల్ బి 50+ ప్రొఫెషనల్ డాన్సర్స్ దట్ ఆర్ గోయింగ్ టు జాయిన్ అస్ ఇన్ ద కోలాటం. మీతో పాటు, మాతో పాటు, మా టీం అందరితో పాటు అందరూ కలిసి చేస్తాం కాబట్టి కొంచెం అన్నా కోఆర్డినేషన్ ఉంటే ఇట్ విల్ లుక్ బెటర్. సో ఇట్ డజన్ లుక్ లైక్ 2 off. అందుకు ఈ ప్రాక్టీస్ సెషన్స్ అవసరం. సో డెఫినెట్లీ ప్లాన్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. వీ కన్వీనియంట్లీ ప్లేస్డ్ ఇట్ అట్ 7 p.m. సో దట్ మీ వర్క్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా రావచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ జిమ్ యూ కెన్ జస్ట్ కమ్ హియర్ అండ్ డూ ద ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట కోలాటం ఆడుతూ. అది విషయం. సో వచ్చేసేయండి, విల్ ఆల్ ఎంజాయ్, విల్ డూ లాట్ ఆఫ్ రీల్స్ అండ్ లాట్ ఆఫ్ ఫన్, లాట్స్ ఆఫ్ లాఫ్టర్ అండ్ లాట్ ఆఫ్ మెమరీస్ టు టేక్ విత్ యూ. ఆల్ రైట్. సో ఇంకో పాట వినిస్తండి. వచ్చిన తర్వాత ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి, అవి మనం మాట్లాడుకుందాం. 9726361966 ఫర్ యూర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్. అండ్ ఇందాకటి టాపిక్ ఈ పాట అయిన తర్వాత మనం కంక్లూడ్ చేసేద్దాం. అప్పటిదాకా మీకేమైనా థాట్స్ ఉంటే డెఫినెట్లీ షేర్ చేయొచ్చు. ఐల్ బి వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. 9726361966 అండ్ యూ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ సుర్భి ది టూర్, రేడియో సుర్భి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలని ఉంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

రెస్టారెంట్ టేస్ట్ లో ఓజీ, క్వాలిటీ లో ఓజీ, క్వాంటిటీ లో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్డ్.

0: ఇక్కడ పిలుచుకుంటమ్మా.
1: అమ్మాయి బాగుండాలి గాని ఎక్కడ కలిస్తే ఏంట్రా, అన్ని కుదిరితే ఇదే మీ అత్తగారు కాలనీ.
0: ఓ అదా మ్యాటర్, ఇల్లు చూసి ఫిక్స్ అయ్యామన్నమాట.
1: నోరు ముయ్,
0: నువ్వు ఆల్వేస్ గుడ్ అట్ లెక్కలమ్మా, కీప్ ఇట్ అప్.
1: ఎక్స్ట్రా మాట్లాడుకు.
2: బాగున్నారా?
1: బాగున్నానండి.
2: బాగున్నావు బాబు? ఇక్కడ వచ్చినప్పుడు చూసాను.

0: రే ఏంట్రా ఇది? ఇది ప్రోమో సాంగ్ రా?
1: కరెక్టే అన్నా, కానీ పెళ్లి
0: అయితే రే సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా. ఏంటి నమ్మట్లేదా? కావాలంటే థియేటర్ వచ్చుడు. ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు.
2: హా మ్యూజిషియన్స్ కొట్టండమ్మా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. LP is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్ టు సుర్బి డిటూర్. అండ్ నేను మీతో పాటు ఇంకొక గంట లేదు, యాక్చువల్లీ ఇంకొక 45 మినిట్స్ వరకు నా ప్రయాణం కొనసాగుతుంది మీతో పాటు. అండ్ 7 to 9 మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి శ్రీకాంతి వచ్చేస్తుంది. సో స్టే విత్ హర్ ఇన్ ది హ్యాపీ అవర్. సో నెక్స్ట్ నేను వినిపించే పాటకి ముందర ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, ఇక్కడ నుంచి మనం కొంచెం సేపు ఈ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. నేను ఓన్లీ కొన్ని క్లూస్ ఇస్తాను మీకు, హీరోయిన్ కి సంబంధించిన క్లూస్ అనమాట ఇవి. అండ్ ఆ హీరోయిన్ ఎవరనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సో చాలా ఈజీగా చెప్పేస్తాను, ఐ మీన్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను, మీరు ఈజీగా ఆన్సర్స్ చెప్పగలరు. ఓకే, సో లెట్స్ గో. నేను మీకు ఇచ్చే ఫస్ట్ హీరోయిన్ ఎవరంటే, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కి అసలు క్వీన్ అనమాట. ఒకలాగా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ తోటి యూ కెన్ జస్ట్ క్రియేట్ ఇన్ఫైనైట్ స్టిక్కర్స్. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కి ఒక స్టిక్కర్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అనదర్ థింగ్ అబౌట్ హర్ ఇస్ హర్ డింపుల్స్. దే వెరీ పీపుల్ సే దే ఆర్ డేంజరస్. దట్ బ్యూటిఫుల్ షీ లుక్స్ అనమాట. ఆ డింపుల్స్ తోటి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ దేర్ ఇస్ వెరీ సమ్ థింగ్ ఎక్స్ట్రాడినరీలీ స్పెషల్ అబౌట్ హర్. ఏంటంటే చాలా తక్కువ టైంలో షీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ ఏ హ్యూజ్ ఇంప్రెషన్. షీ వాజ్ ఏబుల్ టు మేక్ అ హ్యూజ్ ఇంపాక్ట్, ఎస్పెషలీ ఫ్యాన్ బేస్ ని భయంకరంగా బిల్డ్ చేసుకోగలిగింది. అట్లాగే కాంట్రవర్సీస్ కూడా కంటిన్యూస్ గా షీ కీప్స్ అట్రాక్టింగ్ కాంట్రవర్సీస్. సో ద మెయిన్ థింగ్ దట్ యూ షుడ్ బి లుకింగ్ ఎట్ ఈస్ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్. ది ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అని చెప్పచ్చు ఈ అమ్మాయిని. ఎవరు అమ్మాయి? 972-636-1966.

ఎస్ డెఫినెట్ గా కొంచెం మిస్లీడింగ్ గా చెప్తాం కదా, అలా చెప్పకపోతే పాయింట్ లెస్ కదా. సో నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే కరెక్ట్ ఆన్సర్ రాలేదు. నేను మళ్ళీ ఇంకొకసారి లెట్స్ ట్రై, ఓకే, ఐ గివ్ యూ వన్ మోర్ టైం, ఇంకొకసారి క్లూస్ ఇస్తాను. ఈసారి ఇంకొకటి ఎక్స్ట్రా క్లూ ఇస్తా, ఐఎమ్ 100% ష్యూర్ ఈ దెబ్బకి చెప్పేస్తారని. దిస్ హీరోయిన్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అనమాట. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కి అసలు ఒక 1000 స్టిక్కర్లు చేయొచ్చు, అలాంటి ఎక్స్ప్రెషన్స్ క్వీన్. And she's also somebody who has this cute smile, and that smile is like an attraction. In the country, that dimples are dangerously attractive. That's what people say. That's what her fans say. So, ఎవరు అని ఈ అమ్మాయి అని అని చెప్పాలి అంటే ఒక్క వర్డ్ ఐ థింక్ విల్ గివ్ ఇట్ అవే. సో నేను ఇప్పుడు మీకు చెక్ క్లూ ఏంటంటే, అడిషనల్ క్లూ ఏంటంటే, she's also like, you know, she's a crush for many, many people. Call me and tell me who is this girl. 972-636-1966.

0: రేడియో సురభి రీవిజిట్.
1: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
3: చంపేస్తున్నాయి.
0: Thank you for being in our journey.
4: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
11: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిట్స్ లో ఈ

వెల్కమ్ బ్యాక్ టు సిరిబి డిటోర్. వీ హ్యావ్ జస్ట్ 23 మినిట్స్ ఎక్స్ట్రా, మనకి ఉన్న ఇప్పుడు ఎక్స్ట్రా కదా, 23 మినిట్స్ మాత్రమే వీ హ్యావ్ టు గెట్ టు ద ఎండ్ ఆఫ్ ద షో టుడే. అండ్ నా తర్వాత వెంటనే మా శ్రీకాంతి వచ్చేస్తుంది టు ఎంటర్టైన్ యూ ఆల్ ఆల్ ద వే టు 9 PM. ఓకే, సో బిఫోర్ ఐ యాక్చువల్లీ టాక్ అబౌట్ మన ఇందాక నేను అడిగిన ప్రశ్న అండ్ దానికి సంబంధించిన వివరాలు అవన్నీ అండ్ ఆఫ్ కోర్స్ ఇవాళ షో గురించి ఇవన్నీ మాట్లాడే ముందర ఐ వాంట్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్. నాకు ఒక కాలర్ కాల్ చేసి చెప్పారు, డెఫినెట్లీ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ వినేవాళ్లతోటి. సెలీనాలో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది, మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు దాని గురించి. అండ్ దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఐ జస్ట్ కేమ్ టు నో, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ హార్ట్ బ్రేకింగ్ అండ్ వెరీ వెరీ ట్రాజిక్ సిచ్యువేషన్. ఒక ఆటిజం ఉన్న ఒక పిల్లాడు ఇంట్లో డోర్ ఎలా ఓపెన్ ఉందో, బట్ సమ్హౌ హీ వాజ్ ఏబుల్ టు ఓపెన్. నో మేబీ ఐ డోంట్ నో పూర్తి వివరాలు నాకైతే తెలీదు, బట్ దెన్ ద బాయ్ జస్ట్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ ఎటో వెళ్ళిపోయి హీ వాజ్ ఫౌండ్ ఇన్ ద pond. That is such a sad and very heartbreaking and tragic situation. So be very very cautious. పిల్లలు ఉన్న వాళ్ళు తెలియదని కాదు, అందరూ డెఫినెట్ గా ఎవరు ఇలా కావాలని చెయ్యరు కదా, ఇట్స్ అన్ యాక్సిడెంట్. బట్ అన్ఫార్చునేట్లీ సర్టన్ థింగ్స్ ఆర్ నెవర్ దే వీ కెన్ నెవర్ గెట్ బ్యాక్ టు లైఫ్ లైక్ బిఫోర్ ఇలాంటివి జరిగిన తర్వాత. సో బీ వెరీ కాషియస్, బీ వెరీ కేర్ఫుల్. ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్ ఇన్ ద హౌస్ మేక్ ష్యూర్ యూర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ దట్ యూ నీడ్ టు అండ్ స్టే సేఫ్, కీప్ దెమ్ సేఫ్ అండ్ యూ బీ సేఫ్. నో వాట్ యూ నీడ్

టు డూ చాలా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలా ఎలా చేయాలి అనేది. ఇది వరకు లాగా కాదు, ఇప్పుడు లాట్ ఆఫ్ ఫోరమ్స్ అదే, లైబ్రరీస్ గానీ సిటీస్ గానీ ఆర్ ఆర్గనైజేషన్స్ గానీ, ఎవ్రీబడీస్ ప్రొవైడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హెల్ప్ అండ్ సపోర్ట్ టు ద కమ్యూనిటీ. డెఫినెట్లీ రీచ్ అవుట్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ అండ్ డెఫినెట్లీ కీప్ సేఫ్. That's the first message I want to give. And then next, back on our show, back on the topic, నేను ఇందాక మీకు మూడు క్లూస్ ఇచ్చాను, చాలా చాలా యాక్చువల్గా ఈజీగా చెప్పొచ్చు టక్మని. ఇఫ్ యూ ఫాలో సోషల్ మీడియా అండ్ ఫ్యాషన్ సీన్ ఇన్ టాలీవుడ్, నేనేం చెప్పానంటే జిమ్, స్టైలిష్, లవ్ స్టోరీస్ అని చెప్పాను. దిస్ పర్సన్ ఈ త్రీ చాలా స్ట్రాంగ్ గా తన పోర్ట్ఫోలియో పెట్టుకోవచ్చు. అండ్ నౌ షీ ఈజ్ నోన్ మోర్ ఫర్ హర్ రిసైలియన్స్ బికాజ్ తను హీరోయిన్ గా ఆఫ్కోర్స్ టాప్ కేటగిరీలో ఉన్న హీరోయిన్, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్, అందరు టాప్ హీరోస్ తో చేసిన హీరోయిన్, చాలా క్యూట్ గా ఉంటుంది, చాలా ఇష్టం అందరికి తనంటే, చాలా మందికి. డెఫినెట్లీ దెర్ వాజ్ అ హ్యూజ్ కాంట్రవర్సీ ఇన్ హర్ లైఫ్ ఎట్ సమ్ పాయింట్ అండ్ రిలేటెడ్ టు హర్ మ్యారీడ్ లైఫ్. ఐ గేవ్ అవే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నౌ యూ కెన్ కాల్ మీ అండ్ టెల్ మీ 9 7 2 6 3 6 1 9 6 6 హూ ఇస్ దట్ హీరోయిన్ వీఆర్ టాకింగ్ అబౌట్.

చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఆబ్వియస్లీ అంత ఈజీ క్లూస్ ఇస్తే ఎలా చెప్పకుండా ఉంటారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఓకే ఐ వోంట్ సే ఇట్ నౌ, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను ఈ మాట అంటే నెక్స్ట్ వీక్ చెప్పరేమో. సో లెట్ మీ సే ఇట్ లేటర్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్, కీప్ దెమ్ కమింగ్, కీప్ ది కాల్స్ కమింగ్, కీప్ యువర్ గెసెస్ గోయింగ్. ఇప్పుడు నేను అడిగిన హీరోయిన్ ఇందాక, ఆబ్వియస్లీ ఎస్ ఐ సెడ్ జిమ్, ఐ సెడ్ స్టైలిష్, ఐ సెడ్ లవ్ స్టోరీస్, ఐ సెడ్ మ్యారేజ్ తర్వాత కాంట్రవర్సీస్, ఐ సెడ్ షీఈస్ వెరీ లైక్ పాపులర్ ఫర్ హర్ చామ్ యాజ్ ఇన్ అంటే ఆంటర్ప్రెన్యూర్ గా కూడా తను చాలా పాపులర్, ఆల్సో ఫిలాంథ్రపిస్ట్ గా కూడా తను చాలా పాపులర్. అండ్ దట్ ఇస్ నన్ అదర్ దెన్ సమంతా. Absolutely, yes, that is the right answer. Samantha is the right answer. And Samantha's dressing sense and tana outfits are very much talked about as like, you know, in especially in the digital media, tana outfits, tana styling gurinchi chala maatladtaru. Every heroine is looks stylish for us, but there is a personal touch to the outfits there, and that's why she comes across as a very stylish హీరోయిన్. అదనమాట విషయం. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇచ్చే క్లూ ఏంటంటే, అగైన్ ఐఎమ్ ఆంటిసిపేటింగ్ సమ్ క్విక్ ఆన్సర్స్ ఫర్ దిస్ వన్. ఈ అమ్మాయి, దెర్ ఇస్ వన్ క్లూ, నేను అది ఆ ఒక్క క్లూ చెప్తే మీరు టక్కని చెప్పేస్తారు. సో లెట్స్ సీ ఇఫ్ దిస్ కెన్ వర్క్అవుట్. అక్కడ దాకా వెళ్లకుండా మీరు చెప్పగలరేమో చూద్దాం. ఆబ్వియస్లీ గ్లామర్ స్టార్, షీఈస్ నోన్ మోర్ ఫర్ హర్ చామ్, హర్ లుక్స్, హర్ లైక్ యు నో హర్ హైట్, హర్ బ్యూటీ అండ్ ఆల్ దాట్ అండ్ గ్రేస్. She's not a big dancer, but she's also, she's not very well known for her acting skills, but more known for her looks. And chaala mandi stylish star heroes ki ee ammayi oka lucky charm ani oka time lo anevallu. And yeah, many men's eyes definitely my screen mid kanapadangane agipothe every heroine. నేను ప్రస్తుతానికి ఇక్కడ దాకా చెప్తా, ఎందుకంటే ఇంకొకటి చెప్పానంటే అది చాలా ఈజీగా చెప్పేస్తారు. ఇక్కడ దాకా చెప్పా. సో ఐ సెడ్ దిస్ హీరోయిన్ ఇస్ నోన్ ఫర్ హర్ లుక్స్ మోర్ దెన్ హర్ యాక్టింగ్ స్కిల్స్, హర్ డాన్సింగ్ స్కిల్స్. షీఈ్ ఆల్సో లైక్డ్ బై మెనీ. షీ హాజ్ లాట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఫర్ హర్ హైట్ అండ్ హర్ లుక్స్. అండ్ తను కూడా జిమ్, ఆఫ్ కోర్స్ ఎవ్రీ హీరోయిన్ డస్ జిమ్ అండ్ ఆల్ దట్, బట్ దట్ ఈస్ ఇట్. అంతే, అంతకన్నా నేను చెప్పట్లేదు. స్టైలిష్ స్టార్ హీరోస్ కి అమ్మాయి లక్కీ చావని ఒక నమ్మకం. ఎవరమ్మాయి? 972-636-1966.

నేను చాలా ఈజీ క్లూస్ ఇచ్చా అనుకున్నా, బట్ యూ స్టిల్ గెటింగ్ కన్ఫ్యూజ్. సో లెట్ మీ గివ్ యూ వన్ లాస్ట్ క్లూ ఈ అమ్మాయికి సంబంధించి. ఆ క్లూ ఏంటంటే, ఇది దిస్ ఇస్ ఇట్, దిస్ విల్ గివ్ ఇట్ అవే అగైన్. ఈ అమ్మాయిని ఒక డైరెక్టర్ శ్రీదేవి గారికి రీప్లేస్మెంట్ లాగా చూపించారు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా హర్ట్ అయ్యాను యాక్చువల్లీ. బట్ ఎనీవే, ఈ అమ్మాయితో ఒక పార్ట్ చేసి ఆ సినిమాలో పెట్టి శ్రీదేవి గారికి రీప్లేస్మెంట్ లాగా చూపించారు. ఎంతకన్నా క్లూ ఎవరు ఇస్తారండి, కమాన్.

యాజ్ ఐ సెడ్ ఆబ్వియస్లీ క్లూ ఇచ్చేస్తే ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు కదా, సో అలా చెప్పేశారు. కరెక్ట్ ఆన్సర్ పూజా హెగ్డే, దట్ ఇస్ రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు చెప్పాలనే కదా, మీరు ఫస్ట్ అంతా మొత్తం అంతా చెప్పేసి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టలేం కదా, కొద్దిగా ట్రై చేస్తాం అనమాట. చెప్తారు ఇంకా దీనికి అని అనుకున్నప్పుడు, చెప్పలేకపోతున్నారు అనుకున్నప్పుడు ఇంకా వీ హ్యావ్ టు యూనో గివ్ ఇట్ అవే. ఇప్పుడు చెప్పే హీరోయిన్ కూడా నేను ఒకే ఒక్క వర్డ్ చెప్తే మీరు యూ కెన్ గివ్ ఇట్ చెప్పగలుగుతారు మీరు ఎవరా హీరోయిన్ అని. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు డూ ఎనీ డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ షీ సో బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ మెనీ హీరోయిన్స్ ఆర్ బ్యూటిఫుల్, బట్ దట్ కాంట్ బి ద వర్డ్, దట్స్ అనదర్ వర్డ్. అది చెప్పట్లేదు నేను. ఈ హీరోయిన్ ఏంటంటే డిగ్నిటీకి ఎలిగెన్స్ కి మారు పేరు ఈ అమ్మాయి, ఈమె ఈ హీరోయిన్ అని చెప్పచ్చు డెఫినెట్ గా. ఈవిడ గ్లామర్ రోల్స్ చేసిన సింపుల్ గా అనిపించిన డిగ్నిటీకి ఎలిగెన్స్ కి మారు పేరు. అండ్ షీఈస్ ఐ మీన్ ఐ థింక్ షీ హాస్ యూనివర్సల్ ఫ్యాన్స్ తనకి, ఆమె బ్యూటీకి, ఆమె స్మైల్ కి. అండ్ షీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్. ఐ గేవ్ యూ అ వెరీ బిగ్ క్లూ, ఐ డోంట్ నో యు కాట్ ఇట్ ఆర్ నాట్, బట్ కాల్ అండ్ టెల్ మీ. నేనేం చెప్పాను, ఈవిడ ఎలిగెన్స్ కి డిగ్నిటీకి మారు పేరులాగా ఉంటారు. అండ్ తనంటే అందరికీ ఇష్టం ఉంటుంది, తన ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ చాలా అందంగా ఉంటారు. షీఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రీతి. అండ్ షీఈస్ ఆఫ్ కోర్స్ షీఈస్ సుప్రీంలీ టాలెంటెడ్ అండ్ షీఈస్ వెరీ స్వీట్. 972-636-1966.

Okay, yes, that's the vibe, guys. And thank you so much for those calls. And chivarku chesamu inkoka paata ivala karyakramaniki tata bye bye. Idi chivari paata kabatti nenu prashna adagalenu. Ippudu nenu adigina prashnaki already meeku samadhanam vachesindi. Enta peda clue icha kada nenu. She's very sweet ani cheppanu. Sweet anangane you will get who that is, because we are talking about sweetie Anushka. Anushka garu petname kabatti Anushka gurinchi mana maatladam. And thank you. And idokkate prashnaki naaku kontha mandi women nunchi response వచ్చింది. ఇప్పటిదాకా అడిగిన ప్రతి హీరోయిన్ కి సంబంధించిన సమాధానం నాకు అందరూ అని చెప్పారు. బట్ ఎనీవే, దట్ వాస్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఐశ్వర్య. వీ నీడ్ దోస్ విషెస్ ఫర్ జాతర. మీరందరూ రండి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ దిస్ ఇస్ యువర్ ఈవెంట్, దిస్ ఇస్ అవర్ ఈవెంట్, అండ్ వీ కెంట్ వెయిట్. ఎవ్రీ ఇయర్ జాతర ఇస్ వెరీ వెరీ స్పెషల్ టు అస్ అట్ హార్ట్. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త విషయాన్ని తీసుకొస్తూ, కొత్త అట్రాక్షన్ తీసుకొస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాము. అండ్ వీఆర్ బ్రింగింగ్ మచ్ మోర్ థింగ్స్ దిస్ ఇయర్ ఆల్సో. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, సో లుకింగ్ ఫార్వర్డ్ టు బీ దేర్ విత్ యూ, ఎంజాయ్ అండ్ హ్యావ్ ఫన్ అండ్ క్రియేట్ మచ్ మోర్ మెమరీస్ దిస్ టైమ్ అరౌండ్. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ, బికాస్ సంథింగ్ బిగ్ ఇస్ కమింగ్ దేర్. సో బీ దేర్, లెట్స్ హ్యావ్ ఫన్, లెట్స్ సెలబ్రేట్. అండ్ ఐశ్వర్య ఇస్ ఆల్సో విషింగ్ ద పెద్ది టీమ్ ఆల్ ద సక్సెస్, ఆల్ ద వెరీ బెస్ట్. సో వీ ఆల్సో వాంట్ టు విష్ ద పెద్ది టీమ్ ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అనుష్క అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో ఈ పాటతో ఇవాళ కార్యక్రమానికి స్వస్తి. టాటా బాబాయ్, హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ రెస్ట్ ఆఫ్ ద ఈవినింగ్. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. బిఫోర్ ఐ సైన్ ఆఫ్, నేను ఇవాళ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు వాట్ డూ వి డూ విత్ దోస్ నెగటివ్ కామెంట్స్, హౌ డూ యూ రియాక్ట్, హౌ డూ యూ హ్యాండిల్, హౌ డూ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ బిహేవ్ అని. సింపుల్ బెస్ట్ సొల్యూషన్ ఆఫ్టర్ కేర్ఫుల్ థాట్ ప్రాసెస్, ఆఫ్టర్ లిస్నింగ్ టు ఎవ్రీబడి, ఆఫ్టర్ ద డిస్కషన్స్ ఇస్ ignore. The more we pay attention, the more fuel they get. So let's not give them fuel, let's ignore. Live life how you want to live. We are all adults, we know what we are doing, we know how we look, we know what we are. Enjoy, have fun. Signing off, Rajeshwari.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: రమణీయం అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: అన్ని పెట్టుకున్నానరా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ .com or call or WhatsApp 469 469